ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై మా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 14వ రోజు, క్రీస్తకం 2026 సంవత్సరం జూలై నెల 5వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు అయింది.

నిన్ను నువ్వే తక్కువ చేసి చూసుకోకు, అది ఆత్మహత్య కంటే ఘోరం అని అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. శ్రోతలకు శుభోదయం.

0: సన్నతిగీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. యాదాల చంద్రశేఖర్ బాబు సమర్పించిన సుభాషితం వింటారు.
1: సెయింట్ పాల్స్ నెదన్యా చర్చ్, పెనుబల్లి విలేజ్, ఖమ్మం జిల్లా. పాస్టర్ వై శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు ఆరాధన. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు గృహ కూడిక, సాయంత్రం 7:30 స్త్రీల కూడిక జరుగును. సెయింట్ పాల్స్ నెదన్యా చర్చ్, పెనుబల్లి విలేజ్, ఖమ్మం జిల్లా.
2: ప్రభు పేరిట శ్రోతలందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము దేవుని వాక్యము ద్వారా కొన్ని సత్యములను తెలుసుకుందాము. అనుదిన మన జీవిత ప్రయాణంలో సంభవించే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనుటకు ఒక్కొక్క సమయంలో మన సొంత ఆలోచనలను ప్రక్కనబెట్టి దేవుడు మనకు బోధించిన బోధనా వాక్యములను పాటించవలసిన వారమై ఉన్నాం. అప్పుడు మన దేహమునకు స్వస్థత, మన మార్గములకు సరళత దొరుకుతాయి. నీకు ఆలోచన చెప్పెదను, నీవు వెళ్ళవలసిన మార్గమును నీకు తెలిపెదను, నీ మీద దృష్టి నిలిపెదను అని దేవుని లేఖనములు స్పష్టముగా తెలియచేయుచున్నవి. ఈ సందర్భంలో మిమ్మలను ఒక ప్రశ్న అడగనివ్వండి. మీ దినచర్య ఎలా ఉంది? ఎలా ప్రారంభిస్తున్నావు? ఆదికాలంలో ఇస్రాయేలీలను ఐగుప్తు అనే శ్రమల కులిమి వంటి దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి నడిపించడానికి మోషే అనే ఒక గొప్ప నాయకుడిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. అతనికి తన మార్గములు తెలియచేసెను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 34

0: అధ్యాయము 2వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఉదయమునకు సిద్ధపడి అని మొదటిగా తెలుసుకునగలుగుచున్నాము. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీవు ఉదయమునకు సిద్ధపడుచున్నావా? ఆలస్యంగా తిని ఆలస్యంగా నిద్రించేవారు ఉదయముకు ఎలా సిద్ధపడగలరు? ఆలోచిస్తున్నారా? మన పూర్వీకులు వారి యొక్క విధి విధానాలను, ఇప్పుడు మనం కొనసాగిస్తున్న విధానాలను ఏమైనా పొంతన ఉంది అంటారా? పాశ్చాత్య దేశాల ఒరవడి మన దేశంలో కూడా చొరబడి విభిన్నమైన పోకడలు పోతూ కలుషితం అవటం లేదా? లైట్ నైట్ ఫంక్షన్స్ అని బాగా ప్రొద్దుపోయి అర్ధరాత్రుల వరకు తినకూడనివి తిని బాగా ప్రొద్దు ఎక్కి లేవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునేవారు లేరా? కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో 18వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, నేను వేకువనే లేచేదను. వేకువనే లేవాలి అంటే త్వరగా పడుకోవాలి కదా. త్వరగా నిద్రపోయిన వారే మరలా వేకువన లేవగలరు. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉదయమునకు సిద్ధపడాలి, అంత మాత్రమే కాదు ఉదయమున సీనాయి కొండ ఎక్కాలి, అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండాలి. ఈ మాటకు అర్థం చేసుకోవాలి అంటే మనము కూడా ఉదయమునకు సిద్ధపడాలి. ఉదయమున దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోవాలి. జీవరాశులను మనము పరీక్షించినట్లయితే అవి తమ తమ నివాసముల నుండి వేకువనే లేచి ఏ విధముగా కోలాహలము చేస్తూ ఉంటాయో తెలియనిది కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఉదయమున లేచి ఆ దినము కొరకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ దినము సాఫీగా, సంతోషముగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే వేకువ జామునే లేవడము, మన దినచర్య ప్రారంభించడము, ఇది మనకు ఎంతో ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది. అంత మాత్రమే కాదు ఉదయకాలము ఆ ధ్యానము కూడా. ధ్యానము చేయటం వలన మనము ఆరోగ్యాన్ని పొందుకుంటాము, మన అలవాట్లను సరైన రీతిలో మనము కొనసాగించుకుంటాము. కాబట్టి ఈ దినము ఈ మాటలు మీ అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉన్నాయని నేను తలస్తున్నాను. మన పూర్వీకులు ఏ రీతిగా అయితే సిద్ధపడి చక్కగా అన్ని సిద్ధము చేసుకుని వారి పనులకు వారు వెళ్ళిపోయేటటువంటి వారు, ఈ దినాలలో ఉన్నటువంటి మనము కూడా వారి యొక్క ఆదర్శాన్ని తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియచేస్తూ ఈ నా మాటలు మీకు ఆశీర్వాదంగా ఉన్నాయని తలస్తూ మీ అందరికీ కూడా నా యొక్క వందనములు చెల్లిస్తూ ఉన్నాను.
1: యాదాల చంద్రశేఖర్ బాబు సమర్పించిన శుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

ఉద్యాన పంటల్లో ఈ మాసంలో చేపట్టవలసిన సేద్యపు పనులు. మామిడి కోతల అనంతరం చెట్లకు 15 రోజులు విశ్రాంతినివ్వాలి. ఆ తర్వాత చెట్లలో తెగులు సోకిన, విరిగిన, ఎండిన కొమ్మలను కత్తిరించాలి. చెట్టు లోపల గాలి వెలుతురు ప్రవేశించటానికి అడ్డుగా ఉన్న నేలబారు కొమ్మలను కత్తిరించుకోవాలి. పూత కాడల నుంచి వెనక్కి 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు కత్తిరించాలి. దీనివల్ల కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి అవి తర్వాత కాలంలో పూత పిందెనిస్తాయి. తొలకరి వర్షాలు పడగానే అదును పదును చూసి తోటల్లో వరుసగా మధ్య నీళ్లను దున్నాలి. పాతలు చేసి మొదటి దఫా ఎరువులు 1100 గ్రాముల యూరియా, 3 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను చెట్టు చుట్టూ తవ్విన గాడిలో వేసి మట్టి కలపాలి. ఎరువులు వేసిన తర్వాత నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. జామ తోటల్లో చలికాలంలో వచ్చే పంట అధిక దిగుబడి కోసం ఈ మాసంలో చెట్లకు పాదులు చేసి ప్రతి పెద్ద చెట్టుకి 1085 గ్రాముల యూరియా, 1250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను వేసి నీరు కట్టాలి. పిండి నల్లి నివారణకు ఎస్సిఫెట్ 1 గ్రాం లేదా 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోఫ్రిడ్ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అరటిలో అయితే పొట్టి పచ్చ అరటి, పెద్ద పచ్చ అరటి కాయలను తొలకరి వర్షాలు పడిన తర్వాత

జూన్ మొదటి వారం నుండి నాటుకోవచ్చు. జంట వరుసల్లో నాటేటప్పుడు వరుసల మధ్య దూరం 2 నుంచి 1.8 మీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. ముందు వరుస మొక్కలకు రెండో వరుసలోని మొక్కలకు ఎదురుగా కాకుండా ముందు వరుసలోని మొక్కల మధ్య వచ్చే విధంగా నాటాలి. బత్తాయి నిమ్మ తోటల్లో కొత్తగా తోటలు పెట్టే రైతులు 60 సెంటీమీటర్ల పొడవు వెడల్పు లోతు గల గుంతలను తీసి దానిలో 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల క్లోరిపైరిపాస్ పొడి మందులను పైమట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలను నాటుకోవాలి. ఈ మాసంలో గజ్జి తెగులు వ్యాపించటానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 180 గ్రాములు, స్టెప్లా సైక్లిన్ 6 గ్రాముల మిశ్రమాన్ని 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పైటోత్పేర బంక తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా 2.5 గ్రాముల మాంకోచెప్ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ద్రాక్ష తోటల్లో మజ్జిగ తెగులు నివారణకు ముందుగా బోర్డో మిశ్రమం 1%, ఆ తర్వాత 2వసారి మెటలాక్సికల్ ప్లస్ మాంకోచెప్ 2.5 గ్రాములు, 3వసారి సైమోక్సినిల్ ప్లస్ మాంకోచెప్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధిలో పిచికారీ చేయాలి. సపోటా తోటల్లో తొలకరిలో తోటను ఇరువైపులా దుక్కి దున్ని చెట్లకు పాదలు చేసి పెద్ద చెట్టుకు 880 గ్రాముల యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాముల మ్యూరిట్ పొటాషియంను చెట్టు చుట్టూ 1.5 మీటర్ల దూరంలో సమంగా వేసి మట్టిలో కలిపి తేలిక పట్టి తడులివ్వాలి. బొప్పాయి తోటల్లో మొక్క మొదలు దగ్గరగా నీరు నిల్వ లేకుండా చూడాలి. బోర్డో మిశ్రమం 1% లీటర్ నీటికి చొప్పున కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు తడిపినట్లయితే కాండం కుళ్ళు రాకుండా ఉంటుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఈ మాసపు పాట కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:20 చిత్రగీతాలు, 7:30 రసమయ్యి సాహిత్య కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయస కార్యక్రమం, స్వీయ కవితలు కాలం సాయికుమార్ గారి, 7:45 వన మహోత్సవాలలో భాగంగా ప్రకృతిని ప్రేమిద్దాం శ్రీ కె మర్వి రాజశేఖర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కులిపాక శంకర్రావు. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 9:30 ఏకచిత్రగానం, 10:00 సినిమా పాటలు వినవచ్చు.

ఇక మధ్యాహ్నం 12:10 చిత్రగీతాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో టీఎస్ఈఎంఆర్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి, 4:00 చిత్రగీతాలు వినవచ్చు.

సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంల వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ నుంచి సంస్కృతుల వార్తలు, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు, రాత్రి 7 గంటల 45 నిమిషాలకు కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి, రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు, రాత్రి 10 గంటల నుంచి మధురీమ ఆపాత మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 7:00కు జిల్లా సమగ్ర నివేదిక, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
1: 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్టంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు టెక్ స్టార్

0: స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలోనూ పాల్గొన్నున్నారు. రాష్ట వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టడం చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
2: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, పిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూ తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం, కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ పిఎస్ఎన్ఎల్ మనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ T20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్యపిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు

0: ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. अथ वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः गुजरातस्य सानन्दक्षेत्रे सीजी सेमी संस्थायाः अत्याधुनिकस्य ओसेट् सेमीकण्डक्टर् संयन्त्रस्य उद्घाटनम् कृतम्. अत्रावसरे जनसभां सम्बोधयन् प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् अयं विकासः भारतस्य प्रगाढ़ इलेक्ट्रॉनिक्स क्रांतेः आगामी चरणमस्ति, येन देशः पूर्वमेव विश्वस्य द्वितीयः बृहत्तमः दूरभाष निर्मातृत्वेन समेधितः. सः दृढ़विश्वासं प्रकटितवान् यत् सानन्दक्षेत्रं वैश्विक सेमीकंडक्टर केन्द्रत्वेन समेधिष्यते.
3: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
2: तेन गदितं यत् सानन्दं प्रतिवर्षं 20 कोटि चिप्स निर्माणार्थं सज्जमस्ति. तेन 500 कोटि परिमितस्य लक्ष्य निर्धारणार्थं शुभाशयाः अपि प्रकटिताः. अत्रावसरे केन्द्रीयमन्त्रिणा अश्विनी वैष्णवेन घोषितं यत् 26 अधिक 2000 तम वर्षान्तं यावत् भारते 5 सेमीकण्डक्टर संयन्त्राणि पूर्णतः क्रियाशीलानि भविष्यन्ति. प्रधानमन्त्रिणा जोधपुर विमानपत्तने नूतनस्य टर्मिनल भवनस्यापि उद्घाटनं कृतम्. तदनन्तरं सः बालोत्तरा मण्डलस्य पचपदरा क्षेत्रे देशस्य अत्याधुनिकं ग्रीनफील्ड रिफाइनरी सह पेट्रोकेमिकल कॉम्प्लेक्स इत्येतत् राष्ट्राय समर्पितवान्. अत्रान्तरे तेन जयपुर मेट्रो द्वितीय चरणस्य शिलान्यासोऽपि कृतः. अवसरेऽस्मिन् प्रधानमन्त्रिणा प्रोक्तं यत् पश्चिम एशिया क्षेत्रस्य संघर्षेण 21तमायाः शताब्द्याः महत्तमः ऊर्जा संकटः समुत्पन्नः, किन्तु भारतेन समयोचित निर्णयैः कूटनीत्या च एषः कालः सम्मुखीकृतः.
3: भारत ने हर स्तर पर सही फैसला

0: लिए संकट का समय रहते सटीक आकलन किया, प्रभावी रणनीति बनाई, भारत के संसाधनों का संतुलित प्रयोग किया, भारत की डिप्लोमेटिक पावर का सकारात्मक इस्तेमाल किया और तब जाकर भारत संकट से उबर पाया है।
1: श्री मोदी राजस्थान सर्वकारस्य विभिन्न विभागेषु नवनियुक्तेभ्यः चतुःपञ्चाशत्सहस्र युवभ्यः नियुक्ति पत्राणि अपि प्रायच्छत्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः सानन्दक्षेत्रे नूतन सीजी सेमी ओसेट् इत्यस्य उद्घाटनं प्राविधिक आत्मनिर्भरतायां भारतस्य अभिनव पदक्षेपः इत्युदीरितवान्। अस्य अत्याधुनिक संयंत्रस्य उद्घाटनं प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना कृतम्। गृहमन्त्रिणा सामाजिक संजालीय तन्त्रे स्वलेखे प्रकटितं यत् भारतस्य प्रौद्योगिकी महाशक्तित्वेन विकास यात्रायामेषः कश्चन नूतनः कीर्तिस्तम्भः अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्य प्रभृति अस्य मासस्य दशदिनांकं यावत् कतार, बहरीन, कुवैत, ओमान देशानां आधिकारिक यात्रायां भविष्यति। स्वप्रवासकाले विदेशमन्त्री तत्तद्देशीयानां समकक्ष नेतृभिः सह शीर्षनेतृत्वेन च सह मेलिष्यति। विदेशमन्त्रालयेन प्रोक्तं यत् अयं प्रवासः एतैः देशैः सह भारतस्य द्विपक्षीय सम्बन्धानां दृढीकरणे विशेषेण केन्द्रितः भविष्यति। संसदः वर्षाकालीन सत्रमस्य मासस्य विंशति दिनांकात् अगस्त मासस्य त्रयोदश दिनांकं यावत् प्रचलिष्यति। संसदीय कार्यमन्त्री किरण रिजिजु सूचितवान् यत् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः जुलाई मासस्य विंशति दिनांकात् संसदः वर्षाकालीन सत्रस्य आह्वानाय सर्वकारस्य प्रस्तावं स्वीकृतवती। आईसीसी महिला विंशति प्रतिविंशतिः विश्वचषके लंडन नगरस्य लॉर्ड्स क्रीडांगणे इंग्लैंड दलम् अद्य अन्त्यद्वन्द्वे ऑस्ट्रेलिया दलम् सम्मुखीकरिष्यति। इयं प्रतिस्पर्धा तावत् भारतीय समयानुसारं रात्रौ अष्टवादने समारप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी समय 7 गंटलु సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందిస్తున్నవారు సిహెచ్ నరహరి గారు.
3: మానవుని జీవనాధారంలో చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని టీజీఐఏసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లోని త్రివేణి ఎకోపార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించగా క్షేత్రస్థాయిలో సంగారెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కల పెంపకం తప్పనిసరి చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలన ఎంతో ప్రాధాన్యంతో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట కార్మిక ఉపాధి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఇండస్టియల్ హబ్ గా వేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లా మరింత పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రత్యక్షంగా చేరడం ముఖ్యమని తెలియజేశారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన బోర్వెల్స్ కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా వానాకాలం 2026 తొలి విడత నిధులు సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగారెడ్డి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన 2,42,753 మంది అర్హులైన చిన్న సన్నకారు రైతులకు 125.83 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా వారిని ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు సమిష్టి శక్తికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించిన సంగారెడ్డి జిల్లా సంప్రదింపుల కమిటీ డీసీసీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ కుమార్ సంగారెడ్డి జిల్లాలో పంట రుణాల లక్ష్యం 3,499 కోట్ల రూపాయలకు గాను 90.66% మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం 6,816 కోట్ల రూపాయలకు గాను 87.16% మొత్తం అడ్వాన్సుల లక్ష్యం 23,438 కోట్ల రూపాయలకు గాను 92.81% సాధించినట్లు వివరించారు. ఇక ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకులకు కేటాయించిన గ్రామ

లో ప్రధానమంత్రి జనసురక్ష పథకాలైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది లబ్దిదారులను చేర్చాలని సూచించారు. నాబార్డ్ ఎంజీఎం కృష్ణతేజ మాట్లాడుతూ, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, పశుసంవర్ధక మత్స్యరంగ రుణాల కింద అర్హులైన రైతులు లబ్దిదారులకు మరింతగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరు పూర్తిగా నింపి తిరిగి సమర్పిస్తేనే వారి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదవుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ పురోగతి, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, సూపర్వైజర్లు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో నిరంతరం పర్యటిస్తూ బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం అందరి బాధ్యత.

0: సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, సూపర్వైజర్లు తమ పరిధిలోని గ్రామాల్లో పట్టణాల్లో నిరంతరం పర్యటిస్తూ బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కులు అందించడం అందరి బాధ్యత అని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. సంగారెడ్డి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ది పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ సూచించారు. సంగారెడ్డిలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ ఎంపీ లాస్ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. ముత్తంగి నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు.
1: మీరింతవరకు సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించిన వారు సిహెచ్ నర్హరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 1,05,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
3: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
2: గుజరాత్లోని సనంద్లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్కు దీనివల్ల భారీగా ఉత్తర్వు లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతి

0: పరిస్థితిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం, ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కా కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా, 100 సాల్ సే ఇస్ పే కామ్ హో రహా హై. భారత్ మే అగర్ ఆ జాయే తో ఇస్ పే పెహలీ యోజనా బనాయి థీ కాంగ్రెస్ కీ సర్కార్ నే. మే బాత్ కర్ రహా హూం 2006 సే లేకే 2008, ఔర్ హమారా ఏక్ టార్గెట్ థా కే 5% హమే బయోఫ్యూల్ బ్లెండింగ్ కర్నీ హై 10 స్టేట్స్ ఔర్ యూనియన్ టెరిటరీ మే, కర్ నీ పాయే. వో దూసరీ బాత్ హై 1.4% పే హమారీ గాడీ రుక్ గయీ.
0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరక్కోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరక్కో కూడా క్వార్టర్

మినర్స్లోకి ప్రవేశపరించింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో బెల్జియంకు చెందిన ఏలిస్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. కజాఖ్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈ మాసపు పాట. మరల ఏనాటికి ఈనాటికి తిరిగిరాని ఈ మాసపు పాట. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతాప్రసాద్ గారు. వినండి మరల ఏనాటికి

0: మరల ఈనాటికి ఈనాటికి ఈ మాసపు పాట విన్నారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథన్, ఐ శ్వేతా ప్రసాద్ గారు. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా ఈ చిత్రం నుంచి చిత్ర అభయ్ అంజన సౌమ్య పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం
4: మా హాస్పిటల్ నందు
3: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
4: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
3: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
4: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయి సాహితీ కార్యక్రమం.
6: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందిస్తున్నవారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
7: నవత, సమత, మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం.
6: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది.
7: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
5: ఈనాటి కార్యక్రమంలో కాలం సాయికుమారి గారి స్వీయ కవితలు వింటారు.
8: కవితా శీర్షిక అమ్మ. అమ్మా, నీ గర్భగుడిలో మాంసం ముద్దను మనిషిని చేసి నవమాసాలు ప్రాణంగా మూసి పురిటి నొప్పులను ఓర్చుకొని పుట్టెడు శోకాన్ని గుండెల్లో దాచుకొని నాకు జన్మనివ్వడానికి నీవు పునర్జన్మను ఎత్తావు. అందుకే అమ్మా, నీ ప్రేమ స్వచ్ఛమైన పచ్చిపాల వంటిది. నేను పసిప్రాయంగా ఉన్నప్పుడు నీ ప్రతిరూపాన్ని చూసి మురిసిపోయావు. నీ పురిటి నొప్పుల బాధల బరువులను మరిచిపోయావు. అమ్మ లేనిది అవని లేదు. సృష్టిని ప్రతిసృష్టి చేసే అపర బ్రహ్మ అమ్మంటే. అందుకే అమ్మా, నీ దీవెన చల్లని పండువెన్నెల వంటిది. నా ఆశలకు ఆయువు నీవు, నా ఆశయాలకు ఆధారం నీవు, నా పయనానికి బాటవి నీవు, నా గమనానికి గమ్యం నీవు, నా ఊహకు ఊపిరి నీవు, నాకు తోడై నడిచిన నీడవి నీవు, నా జీవితానికి మార్గదర్శివి నీవు. అందుకే అమ్మా, నీ వాత్సల్యం రత్న గర్భంలో దాచిన నిధి వంటిది. సంసార సాగరంను ఈదుతూ, బాధ్యతా బరువులను మోస్తూ, కష్టాల కడలిని దాటించి, దుఃఖపు సుడిగుండాలను దూరం చేసి, నా లక్ష్యం వెనుక దాగిన శక్తివి నీవు, నన్ను విజయం అనే తీరం చేర్చిన నావవి నీవు. అందుకే అమ్మా, నీ ప్రేమను వర్ణించడానికి ఏ పదాలు సరితూగడం లేదు. ఎన్ని రాసినా, ఏమి చేసినా అమ్మరుణం తీర్చలేనిది. అమ్మరుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మవై జన్మించాలి. కవితా శీర్షిక మనసున మనసై. భార్యాభర్త

బంధం అంటే ఇద్దరి మనుషుల కలయిక కాదు, రెండు మనసులు ఒక్కటి కావడం, పాలు నీళ్లలాగా కలిసిపోవడం. మంగళ వాయిద్యాల మధ్య, వేద మంత్రాల నడుమ, ముచ్చటగా మూడుముళ్లతో, ఏలు పట్టుకొని ఏడడుగులతో, అమ్మను విడిచి బ్రహ్మ ముడితో, అగ్ని సాక్షిగా అర్ధాంగి కావడము. అనువును తలంబ్రాలు తాకింది, తలపై జీలకర్ర బెల్లం చేరింది. కలిసిపోయాము, కరిగిపోయాము. విడిపోలేని బంధం అయింది, విడదీయరాని అనుబంధం అయింది. మనసున మనసై జతగా, కష్టంలో ఒకరికి ఒకరుగా, తోడు నీడగా నడిచి నిలిచి ప్రేమ ప్రయాణాన్ని సాగించే అపురూప బంధమే సంసారం. తనువులు వేరు కావచ్చు, వలపుల తలపులు ఒక్కటే, వారి గుండె చప్పుడు ఒకటే. ఆమె బలము అతడే, ఆమె బలగము అతడే, ఆమె ఆశలకు సారథి అతడే, ఆమె ఆశయాలకు వారధి అతడే. ఎందుకంటే అతడు ఆమెలో సగం. పూసే పండు వెన్నెల అతడైతే, కాసే నిండు జాబిలి ఆమె. నీ తనువులో నేనున్నాను, నా అనువనువులో నీవున్నావు. నాలో సగం అనుకున్నాను, కాదు, కానే కాదు. అన్నీ నీవే, అంతా నీవే, అన్నిటా నీవే. చేతిలో చెయ్యేసి చెబుతున్నా, మా ఆయన బంగారం, ఆయనే నాకు సర్వస్వం. కవితా శీర్షిక. కాలం ఆగినా నా కవిత ఆగదు. కవి హృదయంలోని భావాలు ప్రాణం పోసుకొని అక్షరాల తోరణమై పాఠకుల హృదయాన్ని తాకి ఆత్మను మేలుకొలిపేలా చేస్తుంది. అంతటి మహిమాన్విత శక్తి ఒక కవి హృదయం నుండి జాలువారిన కవితకే ఉంది. అందుకే నేను కాలం చేసినా నా కవిత కదులుతూనే ఉంటుంది. పల్లె పడుచుల సొగసులను, ప్రకృతి అందచందాలను, పారేసెలయేటి సరిగమలను, పాలపిట్టల సవ్వడులను, పూల సువాసన సుగంధాలను, మినుగురు పురుగుల మిలమిలను, వెన్నెల వెలుగులను అందిస్తుంది. అందుకే నా కలం ఆగిపోయినా నా కవిత హరివిల్లై వికసిస్తుంది. అంధకారంలో నిండిన లోకానికి కవి తన కవితా కాంతితో వెలుగునిస్తాడు. సమస్యల సుడిగుండంలో చిక్కిన ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాడు. రవికాంచని చోట కవికాంచునని కారుమేఘం చిరునామాన కూడా కవితల చినుకులను కురిపిస్తాడు. అందుకే నా గలం మూగబోయినా నా కవిత శంఖారావమై గర్జిస్తుంది. నీలిరంగు ఆకాశ నిశ్శబ్దాన్ని, భూదేవి తల్లి నిర్మలత్వాన్ని, కొమ్మల రెమ్మల కోమలత్వాన్ని, ఉదయం సంధ్యావర్ణాల చిత్రాన్ని కవి తన కలం కుంచెతో చిత్రిస్తాడు. ప్రకృతికి తన హృదయాన్ని అర్పణతో సమర్పించి పులకరిస్తాడు, పలవరిస్తాడు, పరవశిస్తాడు. అందుకే అందుకే అందుకే కవిత్వం ఒక వీడని స్నేహం, కవిత్వం ఒక ఆరని దీపం, కవిత్వం ఒక తీరని దాహం. కవితా శీర్షిక. ప్రకృతిని కాపాడుకుందాం. పచ్చని చెట్లతో పరవశిస్తూ ప్రకృతి కాంత పచ్చని చీరను సింగారించుకొని నిండు ముత్తైదువులా మారి చూడచక్కని కుందనపు బొమ్మలా ఉండేది. ఇప్పుడు అందం అందలం ఎక్కింది, కల్మషంతో ప్రకృతి కలుషితమైంది. ఒకనాటి సాయంకాలం వేళ చల్లని చిరుగాలి స్పర్శ, అమ్మ చేతి లాలింపులా, కల్మషంను కడిగే అమృతంలా, అలసట మరిపించే అనురాగంలా, ప్రతి ప్రాణికి ప్రాణం పోసే దివ్యమైన చైతన్యంలా అనిపించింది. చల్లగాలి స్పర్శ ఇప్పుడు కనుచూపు మేర కానరాక కరువైంది. పచ్చని ప్రకృతి ఒడి రానురాను దూరం అవుతోంది. ఫ్యాక్టరీల నుండి, వాహనాల నుండి వెలువడుతున్న పొగలు ఆకాశాన్ని, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. గొడ్డలి వేటుతో అడవులన్నీ నేలమట్టం అవుతున్నాయి. లేడిపిల్లల అరుపుల కేకలు, పక్షుల హృదయ ఆర్తనాదాలు నన్ను ఎంతో బాధిస్తున్నాయి. సముద్రాలు విషంతో నిండాయి. చేపపిల్లల ఊపిరితిత్తులు ఊపిరాడక మౌనంగా తమ ప్రాణాలను విడుస్తున్నాయి. ప్లాస్టిక్ మాయతో భూతల్లి బందీ అయి బాధపడుతోంది. రాతి గుండెలతో స్వచ్ఛమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఇప్పుడేమో ఆక్సిజన్ కోసం అలమటిస్తున్నాము. ఈ వినాశనానికి ఇకనైనా స్వస్తి పలుకుదాం. ఇంటికో చెట్టు, ఊరంతా వనం అన్నట్లు ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటుదాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. కవితా శీర్షిక. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. సిద్ధం అన్నది ఎవరు, యుద్ధం అన్నది ఎవరు? ఎటుపోతోంది ప్రపంచం, ఏమైపోతోంది?

ఉంది ప్రపంచం. నాగరికత వైపా అనాగరికత వైపా పగలు ప్రతీకారాల వాడి వేడిలో రెండు దేశాల ఘర్షణ మధ్యన దేహాలు మాడి మసైపోతున్నాయి. కళ్ళచూరు నుండి కారిన కన్నీటి చుక్కలు, పాలబుగ్గల చెక్కిలిపై పారిన రుధిరధారలు జనాన్ని జగాన్ని కదిలిస్తున్నాయి. భయం గొలిపే దృశ్యం అనంతరం. మరణం తరుముతోంది నిరంతరం. ప్రపంచం యుద్ధంతో కదిలిపోతోంది. తల్లి గర్భసంచి గాయంతో బాధని భారంగా మోస్తూ రగిలిపోతోంది. ఏ కన్నీరు ఆపగలదు ఈ యుద్ధాన్ని? ఏ ఓదార్పు మాన్పగలదు ఈ గాయాన్ని? అమ్మ ఒడిలో ఆడే పసిప్రాణం అనంత వాయువులో కలిసిపోతోంది. ఇంటిలో ఆలికంట కంటతడి శోకంలో శ్లోకమై కరిగిపోతోంది. నేరం చేస్తున్నది ఎవరు? భారం మోస్తున్నది ఎవరు? యుద్ధం అనే రాకాసి రక్కసి కథనన్న కరాల నృత్యం చేస్తుంటే కాంతి ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ వినిపిస్తుంది? శాంతి కాంతి కనుమరుగైపోతోంది. భవితవ్యం అంధకారంలో మునిగిపోతోంది. శాంతి పావురాలు ఎగరాల్సిన నేలపై యుద్ధం విధ్వంసం చేస్తుంటే విధి వింతగా చూస్తోంది. ఈ విధ్వంసకాండకు ఎందరు అసువులు బాయాలో, ఈ దహనకాండకు ఎందరు దహించుకుపోవాలో, ఈ మారణకాండకు ఎందరు ప్రాణాలు కోల్పోవాలో, ఈ యుద్ధకాండకు ఇంకా ఎందరు బలి కావాలో. నేస్తం హస్తం చాచి వేడుకుంటున్నా, యుద్ధం ఇకనైనా ఆపండి, భ్రాంతి వీడి శాంతితో మెలగండి. యుద్ధం వద్దే వద్దు, శాంతి ముద్దే ముద్దు. కవితా శీర్షిక నేటికి 150 ఏండ్లు. తెల్లదొరల పంతం పట్టుటకై, భారతీయుడి స్వరాజ్యపాలనకై, బానిస బ్రతుకుల విముక్తికై, స్వతంత్ర సంగ్రామ పోరాటానికై, బ్రిటిష్ దొరల పాలనకు చరమగీతం పాడిన సమర గీతమే వందే మాతరం. కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, కోట్ల గొంతుకల నినాదానివై గుండె గుండెలో ధైర్యం నింపి భిన్నత్వంలో ఏకత్వం అంటూ భారతీయులను ఏకం చేసిన చైతన్య గీతమే వందే మాతరం. పంజాబ్ కేసరి ధైర్యం నీవు, భగత్ సింగ్ శౌర్యం నీవు. భారతావని సంకెళ్ళు తెంచి నవభారతమును నిర్మించి స్వేచ్ఛావాయువును పీల్చేలా చేసిన స్ఫూర్తి గీతమే వందే మాతరం. పోరాటాల పురిటిగడ్డన ఉద్యమానికి ఊపిరిపోసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా జనాన్ని జగాన్ని జాగృతపరిచేలా బంకించంద్ర చటోపాధ్యాయ కలం నుండి జాలువారి ప్రాణం పోసుకున్న పవిత్ర గీతమే వందే మాతరం. అమ్మా నేటికి నీకు 150 ఏండ్లు. శీర్షిక మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మానవ సంబంధాలు అందమైన సుగంధాలు. మనిషి జీవితపు కొమ్మన మానవత్వపు పూలు పూయకపోతే ఆ జన్మకు అర్థం లేదు, ఆ జీవితానికి పరమార్థం లేదు. బంధాలు బంధుత్వాలే మానవ జీవితానికి నిజమైన సంపదలు. ఈ జగతిలో ఏదీ శాశ్వతం కాదు. మనమంతా అతిథులమే. మనకున్న ఈ చిన్ని జీవితంలో మమకారాల మాధుర్యాన్ని, అనురాగాల సుగంధంలా అల్లుకుపోతూ కుళ్ళు కుతంత్రాలను కలతలను మరిచి పరస్పర సహకారంతో జీవిస్తూ అనుబంధాలను పంచుకుందాం. ఆప్యాయతను ఆత్మీయతను పెంచుకుందాం. ఒకరికి ఒకరు తోడునీడగా కలిసిమెలిసి కదిలితే ఎలాంటి కష్టం దరిచేరదు. ఈ బంధాలు అనుబంధాలే మన జీవితానికి నిజమైన రక్షణ. మనీ మోజులో మనిషి మానవత్వం విలువలు మరిచిపోయి మాయమైపోతున్నాడు మనిషన్నవాడు. డబ్బు కోసం, ఆస్తుల కోసం బంధాలను బంధుత్వాలను వదులుకుంటున్నాడు. డబ్బును మళ్లీ సంపాదించుకోవచ్చు, పోయిన ఆస్తులను కూడబెట్టుకోవచ్చు. ఆత్మీయతను పంచే మనుషులను దూరం చేసుకుంటే తిరిగి పొందలేము. ధనం కంటే బంధం విలువ గొప్పది. రక్తం పంచుకున్న బంధమైనా, మనసుతో ఏర్పడిన స్నేహమైనా, ప్రతి బంధంలో నిజాయితీ ఉంటే ఆ అనుబంధం అమృతంలా ఉంటుంది. కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వీకరిస్తూ బంధాలను పదిలంగా దాచుకుంటూ ముందుకు మునుముందుకు సాగుదాం. మనిషికి మనిషి సాయం చేయడానికి పేగుబంధమో స్నేహబంధమో రక్త సంబంధమో అవసరం లేదు. మనిషి మహాత్ముడులా మారాలంటే పిడికెడంత ఈ చిన్ని గుండెలో చిటికెడంత మానవత్వం ఉంటే చాలు. ఆ జీవుడే దేవుడు అవుతాడు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని ఆలోచిద్దాం. కవితా శీర్షిక.

0: విద్యాధనం అక్షర జ్ఞానాన్ని ప్రసాదించి వినయ విధేయతలను నేర్పి కీర్తి ప్రతిష్టలను పెంచి పునర్జన్మను ప్రసాదించి మనిషిని మహోన్నతమైన మనీషిగా మలిచేదే విద్య. విద్య యొక్క దర్శనం మూర్తిమత్వ వికాసానికి నిదర్శనం. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేర్చి సమాజంలో గుర్తింపును ఇచ్చి పరిస్థితుల పట్ల అవగాహన కల్పించి జ్ఞానదీపాన్ని వెలిగించి వివేకాన్ని పంచి మనిషికి మోక్షాన్ని ప్రసాదించేదే విద్య. విద్య లేని జీవితం అజ్ఞాన అంధకారం. ఆలోచనా శక్తిని పెంచి సకల సామర్థ్యాలను నేర్పించి సత్యాన్వేషణ వైపు నడిపించి ఎల్లలు లేని విశ్వంలోకి తలుపులు తెరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసేదే విద్య. విద్యాధనం సర్వధన ప్రధానం. భవిష్యత్తుకు పూలబాట వేసేది, భావితరాలకు వెలుగులు చూపేది. ఎంత పంచినా తరగనిది, వజ్రవైడూర్యాల నిధి వంటిది. దొంగలచే తస్కరించబడని అపురూప జ్ఞాన భాండాగారమే విద్య. సకల శాస్త్రాల సారాన్ని అందించి సత్యాన్వేషణ వైపు నడిపించి మనిషిలోని మంచితనాన్ని పెంచి ఉత్తమ జీవితానికి బాటలు వేసి ప్రగతి పదంలో నడిపించి ప్రపంచాన్ని శాసించే శక్తిని ప్రసాదించేదే విద్య. కవితా శీర్షిక కాశ్యపీ మహిమ. ఓ రత్నగర్భమా, నీ ప్రేమను వర్ణించతరమా. గలగల పారే నదుల సవ్వడితో, సాగర సంద్రాల సరిగమలతో, మంచు శిఖరాల సొగసులతో, హరితహారాల సౌందర్యంతో, పూల సువాసన సుగంధాలతో నిండిన ఓ భువనరమణి, నీ దివ్య స్వరూపానికి నా మనస్సులు. పక్షుల కిలకిల రావాలకు, కోకిలమ్మ మధుర గానాలకు, లేడి పిల్లల చలాకీ చిందులకు, మయూరాల నృత్య విన్యాసాలకు, తుమ్మెదల జుమ్మని నాదాలకు, సకల జీవకోటికి ఆశ్రయమైన ఓ ధరణీ సుందరి, నీ మహిమాన్విత ప్రేమకు నా మనస్పూర్వక ప్రణతులు. వసంత శోభల వనమాలికలతో, నీలిమేఘాల తోరణాలతో, పాల వెన్నెల వెలుగులతో, సస్యశ్యామల రూపంతో, ధాన్యపురాశుల సౌభాగ్యంతో విరాజిల్లే ఓ కరుణామయీ, నీ పాదాలకు శతకోటి వందనాలు. సింగరేని బంగారాన్ని తవ్వితీసినా, నీ గర్భంలో ఉన్న నీటి నిల్వను వెలికితీసినా, పెట్రోలియం సంపదలను అనుభవించినా, వజ్ర వైడూర్యాలను కైవసం చేసుకున్నా, నీ తనువును అనువనువు పుండు చేసినా, నిశ్శబ్దంగా భరిస్తున్న ఓ భూమాత, నీ ఓర్పుకు నా నమస్సుమాంజలులు.
1: మీరింతవరకు కాలం సాయి కుమారి గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఈనాటి రసమయ్యే సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. వన మహోత్సవాలలో భాగంగా ప్రకృతిని ప్రేమిద్దాం శ్రీ కె నుర్వి రాజశేఖర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ముందుగా ప్రకటనలు.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिला लोने एकैक महिला इंजीनियरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुल तो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्यत्तु की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडि 9246907407।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल

0: హిందుస్థానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: వినండి, వన మహోత్సవాలలో భాగంగా ప్రకృతిని ప్రేమిద్దాం. శ్రీ కె నూర్వి రాజశేఖర్ గారితో పరిచయం చేస్తున్నవారు శ్రీ కులిపాక శంకరరావు.
3: శ్రోతలకు నమస్కారం. జూలై మాసం వచ్చిందంటే మనందరికీ తెలుసు, ప్రకృతిని కాపాడుతాం. ప్రకృతి అంటే ముఖ్యంగా వనాలతో కూడుకున్నటువంటి ప్రకృతి అనేది మనం ఆస్వాదించాల్సిన సమయంలో అటవీ ప్రాంతం అనేది నేడు అంతరించిపోతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఆధునిక జీవన శైలి. దాన్ని నివారించేందుకు ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు వనమహోత్సవాలు నిర్వహిస్తూ ఉంది. వనమహోత్సవం అనగానే మరి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వృక్షాలను పెంచుతూ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. దీనికి గాను ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే స్వచ్ఛందంగా మొక్కల పంపిణీ అలవాటు ఉన్న వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు ఆకాశవాణి ఈ 2026 వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కల రాజశేఖర్గా పేరు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సింగరేణి నివాసి కొత్తూరు నుర్వి రాజశేఖర్ గారిని ఆకాశవాణికి ఆహ్వానించింది. వీరు ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఒక మొక్క నాటుతూ నిరంతర శ్రమ తీసుకుంటున్నారు. వీరికి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా దక్కాయి. అసలు ఈ మొక్కల పెంపకం అలాగే ఈ వన మహోత్సవంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజశేఖర్ గారు.
4: నమస్కారం అండి.
3: ఈ వన మహోత్సవం ప్రాధాన్యత అనేది ఈ వారంలో ఎందుకు మనకి అది ప్రభుత్వం వారు సూచించడం జరిగింది?
4: అయితే ఇప్పుడు అడవుల శాతం అనేది తగ్గటం వల్ల ఇప్పుడు మన వాతావరణ సమతుల్యత ఏర్పడాలంటే వృక్షజాతులు అన్ని మంచిగా ఉండాలి, వాటిల్లో అడవుల యొక్క సంఖ్య శాతం అనేది ఎక్కువ ఉండాలి. అడవుల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయటానికి మన పూర్వీకులు వన భోజనాలు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వన మహోత్సవాలని శ్రీకారం చుట్టిందండి. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో అడవుల శాతం చాలా తక్కువగా ఉన్నది, వాటిని ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవాలి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగంలో ఇప్పటికీ 24% వరకే మనకి అడవులు ఉన్నాయన్నమాట. వృక్ష సంపద అది ఎంత ఉండాలంటే 33% ఉండాలి మన అడవులు అనేది. అయితే దాన్ని ఉద్దేశించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇది ప్రతిష్టాత్మకంగా చేపట్టి వన మహోత్సవాలు జూలై 1వ వారంలో దీన్ని కేటాయించారండి. ప్రతి సంవత్సరం జూలై 1వ వారం. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం మంచిగా వర్షాలు కురిచి భూమి మంచిగా తడిచి మొక్కలు నాటితే అవి మంచిగా పెరగటానికి అనుకూలమైనటువంటి వాతావరణం.
3: రాజశేఖర్ గారు, ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం అంటే అది నగరాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మీలాంటి అభ్యుదయంగా మొక్కలు నాటే స్వచ్ఛంద సేవకులు మొక్కలు నాటుతూ ఉన్నారు. కానీ వన మహోత్సవం అనే పేరు ప్రత్యేకంగా పెట్టి వనాలను పెంచండి అంటున్నారు. వనాలను పెంచడం అనేది సామాన్య మానవుని వల్ల అవుతుందా? ఏ విధంగా పెంచే అవకాశాలు ఉన్నాయంటారు?
4: ఇది ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో టెంపరేచర్స్ బాగా పెరిగిపోయినాయి. పెరిగిపోవటం వల్ల మనం ప్రభుత్వం వారు నిర్ణయించి చేసేటటువంటి ఏ కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మొక్కలు అనేది నాటి వాటిని సంరక్షించుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని టెంపరేచర్స్ లేకుండా చేసుకోవాలి. కనీసం మన వాతావరణం అనేది 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండేటట్టుగా చూసుకోవాలండి. అట్లా లేని పక్షంలో మనకి టెంపరేచర్స్ బాగా పెరిగిపోవటం వల్ల మనకి సన్ స్ట్రోక్ తగిలి మనకి ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటుంది అనమాట.
3: మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే ప్రభుత్వం అటవీ ప్రాంతాన్ని పెంచడానికి అంటే ఉన్న అటవీ ప్రాంతాన్ని నరికి వేస్తూ ఉన్నారు, పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే అదంతా కూడాను రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొంత అధికృతంలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా కాకుండా దాన్ని అభివృద్ధి చేయించాలి అంటే ప్రభుత్వ పరంగా, స్వచ్ఛంద సంస్థల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
4: ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, కార్యాలయాలలో మరియు ఇట్లాంటి వన మహోత్సవాల సమయాలలో, తర్వాత ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టినటువంటి ఏక్పేడు మాకేనాం కార్యక్రమాలు, హరితహారం, ఇట్లాంటి ప్రకృతి అర్థదిష ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా జనాల్ని ఉత్తేజపరిచి అంటే మంచిగా వాళ్ళని చైతన్యపరిచి మొక్కలు నాటాలి.

0: ఈ విధంగా మొక్కలు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కరెంటు తీగలు లేని ప్రదేశాలు మరియు పైప్ లైన్ లేని ప్రదేశాలలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాలలో ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలకి ఉంది, ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉందండి.
1: అటవీలు నాశనం చేయడం అనేది ఒక రకంగా వన్యప్రాణుల యొక్క జీవన హక్కును దోచుకుంటున్నట్టు అవుతుంది. మరి వన్యప్రాణులు కూడా అవి సుఖంగా సంతోషంగా జీవించాలనంటే అటవీ ప్రాంతం యొక్క పర్సంటేజ్ మీరు చెప్పినట్టుగా 30% పైన ఉండాల్సి ఉంది. మరి ఇప్పుడు తగ్గిపోయింది, 23% తగ్గిపోయింది అంటున్నారు. మరి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులని కూడా ఇప్పుడు నగరవాసాలకు వలస వస్తున్నాయి. దీన్ని మనం నిరోధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఇదేనండి, ఇప్పుడు ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి ప్రభుత్వం వారు ఒక చిత్తశుద్ధితోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. అయినా కూడా ఇప్పుడు కొన్ని భూములు ఆక్రమించడం వల్ల, పోడు భూములు ఇటువంటి ఆక్రమించడం వల్ల, తర్వాత మన పట్టణీకరణ వలన ఉన్న అడవుల్ని చెట్లని కొట్టేస్తున్నారు. అది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మనం వనాల్ని పెంచాలి, వాటిలో ఉన్నటువంటి వన్యప్రాణులను కూడా సంరక్షించాలి. ఎందుకంటే వన్యప్రాణులే మనకి ముఖ్యమైన అడవి సంపదని కాపాడేది. అవి అడవి సంపదని కాపాడుతాయి, సంరక్షిస్తాయి మరియు వాటిని సమతుల్యం చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి వాటిని పెంచాలంటే ఇటు సంరక్షణ కేంద్రాలు కూడా ఉండాలి. మన కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నది. అటువంటి కేంద్రాలని పెంచి అడవుల్ని అనేది శాతాన్ని పెంచాలన్నమాట గవర్నమెంట్ ఖాళీ స్థలాలలో.
1: ఈ సంవత్సరం ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మీ వంతుగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ వారం రోజుల్లో?
0: నేను నా వంతుగా నేను ఇప్పుడు ఈ వారంలోనే నేను ఒక 50 మొక్కలు వృక్షజాతి మొక్కలు పెద్దయి నాటడానికి నేను ప్లాన్ చేశానండి. గుంటలు కూడా తీపిస్తున్నాను ఈ వన మహోత్సవంలో భాగంగా. అదే కాకుండా అడవులలో గింజలు మరియు గుట్టల మీద గింజలు కూడా చల్లుతున్నాను. ప్రతిరోజు కూడా వన మహోత్సవమే, ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా ఈ యొక్క వృక్షజాతి యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి నేను వాటిని రోజు నాటుతూ అందరినీ చైతన్యపరుస్తున్నాను నా వంతుగా.
1: ఇప్పుడు అటవీ ప్రాంతంలో గింజలు వెదజల్లుతున్నారు అనేసి అన్నారు, ఎలాంటి గింజలు అంటే అది వన్యప్రాణులకు ఉపయోగపడే ఆహారాన్ని ఇచ్చే ఫలాలకు సంబంధించినవా, లేకపోతే మనకి ఆక్సిజన్ అందించేటువంటి వృక్షాల, ఎలాంటివి ఎక్కువగా మీరు?
0: అయితే నేను ఎక్కువ శాతం జీడి మామిడి, చింత, వేప, తర్వాత అల్ల నేరేడు, తర్వాత కానుక గింజలు ఇటువంటివి చల్లుతానండి. ఇంకా కూరగాయ గింజలు కూడా వేస్తూనే ఉంటాము. వాటి వల్ల ఏమైతే అంటే అవి తొందరగా కాపు వస్తాయి, వన్యప్రాణులకి ఆ పండ్లు ఫలాలు అనేది వాటికి ఆహారంగా ఉంటుంది.
1: మీరు అన్నట్టుగా మరి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ముఖ్యంగా వనాలని మనం కాపాడుకోవాలి. వనాలను కాపాడుకున్నప్పుడే మరి వాతావరణం పైన దాని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి వాతావరణం చల్లగా ఉంటుంది, దీనివల్ల వర్షాలు పడతాయి, పంటలు దిగుబడి వస్తుంది, మనిషి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కూడా దొరుకుతుంది. కానీ ప్రజలంతా కూడాను వారి యొక్క స్వార్థానికైతేనేమి లేకపోతే భవిష్యత్ తరాల కోసం ఆలోచించి ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకుని బీడు భూములుగా వాటిని కొనసాగిస్తూ ఉన్నారు.
0: ప్రతి ఒక్కళ్ళు కూడా వన మహోత్సవంలో అమ్మ పేరుతోటి ఒక మొక్కను నాటండి, ప్రకృతి హరితదీక్షలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత మనందరి పైన ఉన్నది. లేని పరిశ్రమలో మనం వీపున మొక్కను పెట్టుకుని తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 2019 నేను ఈ విధంగా చేశానండి, వీపున మొక్క పెట్టుకుని కూడా ప్రచారం చేశాను. అటువంటి కార్యక్రమాలని చూసి చిన్నారులు నైనికా రజవా మరియు అఫాన్ జైది కూడా వీపున మొక్క ముక్కుకి మాస్క్ పెట్టుకొని వారు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం రావాలి. అలా వీపున మొక్క పెట్టుకొని తిరగవలసిన పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా మన మొక్కల్ని నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి, ఉన్న మొక్కల్ని చెట్లను కూడా కాపాడుకోవాలని నేను కోరుతున్నాను.
1: ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టింది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగానికి వాళ్ళు ఫ్లాట్లు చేసి విక్రయిస్తున్నారో వారు ఖచ్చితంగా కొంత గ్రీన్ సిటీ అనేది కంపల్సరీగా ఏర్పాటు చేయాలి, మొక్కలు కూడా కంపల్సరీ పెంచుతూనే వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా ఒక మంచి పరిణామం. మరి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మీరు ఆకాశవాణికి విచ్చేసి మీ వంతుగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే విషయాన్ని మాకు చాలా వివరంగా అందించారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మీరు వన మహోత్సవాలలో భాగంగా ప్రకృతిని ప్రేమిద్దాం శ్రీ కె నుర్వి రాజశేఖర్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కులిపాక శంకరరావు.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటులోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లో సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సీనియర్ లెక్చరర్ 23 ఖాళీలు, లెక్చరర్ 16 ఖాళీలు, లెక్చరర్ ఎడ్యుకేషన్ 2 ఖాళీలు, లెక్చరర్ ఎడ్యుకేషన్ ఉర్దూ 4 ఖాళీలు, లెక్చరర్ ఇంగ్లీష్ 3 ఖాళీలు, లెక్చరర్ తెలుగు 8 ఖాళీలు, లెక్చరర్ ఉర్దూ 1 ఖాళీ, లెక్చరర్ మ్యాథ్స్ 3 ఖాళీలు, లెక్చరర్ మ్యాథ్స్ ఉర్దూ మీడియం 2 ఖాళీలు, లెక్చరర్ సైన్స్ 3 ఖాళీలు, లెక్చరర్ సైన్స్ ఉర్దూ మీడియం 2 ఖాళీలు, లెక్చరర్ పోస్ట్ స్టడీస్ 3 ఖాళీలు, లెక్చరర్ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం 2 ఖాళీలు, లెక్చరర్ ఫిలాసఫీ 1 ఖాళీ, లెక్చరర్ సైకాలజీ 3 ఖాళీలు, లెక్చరర్ ప్లానింగ్ స్టాటిస్టిక్స్ 2 ఖాళీలు, లెక్చరర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ 3, లెక్చరర్ టెక్నాలజీ 2 ఖాళీలు, లెక్చరర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 86 ఖాళీలు భర్తీ చేయనున్నారు. సీనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ పాస్ అయి ఉండాలి, ఎంఈడి చేసి కూడా ఉండాలి. లెక్చరర్ పోస్టులకు సంబంధించి సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడి ఉత్తీర్ణులైతే సరిపోతుంది. వయసు విషయానికి వస్తే 1 జూలై 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. సీనియర్ లెక్చరర్ ఉద్యోగస్తులకు 58,850 రూపాయల నుంచి 137,050 రూపాయలు, లెక్చరర్ స్థాయి ఉద్యోగస్తులకు 54,220 రూపాయల నుంచి 133,630 రూపాయల వేతన శ్రేణి ఇవ్వబడుతుంది. రాత పరీక్ష సిబిఈటీ ఓఎంఆర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://new.tgpse.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://new.tgpse.gov.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 9 జూలై 2026. పరీక్షను 2026 నవంబర్ మాసంలో నిర్వహిస్తారు. మరొక ప్రకటన. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ పారామెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఎస్ఐ ఫార్మసిస్ట్ 18 ఖాళీలు, ఏఎస్ఐ ఎక్స్రే టెక్నీషియన్ 1 పోస్టు, ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్కు తోడు సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ కలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, బేసిక్ వొకేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక

0: చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. దరఖాస్తు నమూనా ఇతర సమాచారం కోసం https://cisfrect.cisf.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://cisfrect.cisf.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 7, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. శ్రోతలు చేయవలసిన ఫోన్ నంబర్ చెప్తాను, 08744 ఎస్టేట్ కోడ్ నెంబర్, ఇది 29503 8, మరో నెంబర్ 29503. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్న వారు శ్రీ సుగ్రీవ గారు. మరి మీతో ముచ్చటిస్తూ మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్లా.

0: మరి ఈనాటి మొదటి శ్రోత ఎవరో లైన్లో ఉన్నారు చూద్దాం. హలో
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వెంకటేష్. బాగున్నారా సార్?
0: మేము బాగున్నాం అండి. చెప్పండి వెంకటేష్ గారు, ఏ సినిమా పాట విందాం అనుకున్నారు?
1: ఇల్లాలు ప్రియురాలు సినిమాలు. ఆదివారం అర్ధాంగికి సాయంకాలం సినిమాలకి పాట వినిపించాను సార్.
0: ఓకే, ఆదివారం అని ఆ పాట కూర్చున్నారా?
1: అవును సార్.
0: ఓకే, మరి మీరు అడిగిన ఫస్ట్ పాట మీరు వినిపిస్తున్నాను, రండి.
1: ఓకే, ధన్యవాదాలు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోతలైన ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
6: గుడ్ మార్నింగ్ సార్.
5: గుడ్ మార్నింగ్, నమస్కారం, వనక్కం, చెప్పండి.
6: నమస్తే, నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి రాధాపాసి సార్.
5: రాధాపాసి గారు, బాగున్నారా?
6: బాగున్నారు.
5: మేము బాగున్నాం కాబట్టి మీతో మాట్లాడుతూ మీ కార్యక్రమానికి వచ్చాం. మీ ఫోన్లో మీతో ముచ్చటిస్తున్నాను, మీ పాటలు వినిపిస్తున్నాను. అందరం బాగుండాలి. ఓకే, చెప్పండి, ఏ సినిమా పాట విందాం అనుకుంటున్నారు?
6: హిట్లర్ నుంచి
5: అన్నయ్య పాట. అంటే మీకు అన్నయ్య పాట తప్ప ఏ పాట కర్లేదు? ఏ పాట చూసుకున్నా, ఏ సినిమా చూసినా అన్నయ్య పాట ఎత్తుకుని మీ ఆడనయ్య పాట వినాలి, అంతేనా? ఓకే, మరి మీ అన్నయ్య కోసం, ఓకే, మీ అన్నయ్య కోసం, నీ కోసం, మీ అందరి కోసం పాట వినిపిస్తున్నా, వినండి.
6: థ్యాంక్ యూ.

0: శ్రోతలు మీ మాటతో పాట వింటున్నారు కదా. మరి మరో శ్రోతలైన ఉన్నారు, ఎవరో చూద్దామా. హలో.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శ్రీయాదన మనవారు, రాఘపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
0: వెంకటరాములు గారు బాగున్నారా? మా చిరకాల శ్రోత.
1: మేము
0: బాగున్నామండి. మీరు ఉత్తరాలు ఇస్తుంటారు, మాకు ప్రతి వారం మా ఫోన్ కార్యక్రమంలో మీరు పాల్గొంటారు, మా మిగతా కార్యక్రమంలో పాల్గొంటారు బాగా. ధన్యవాదాలు. మంచిగా ఉన్నాయి మా శ్రోత. చెప్పండి వెంకటరాములు గారు.
1: సార్,
0: ఇవాళ ఏంటి, ఏ పాట విందాం అనుకున్నారు?
1: మా తమ్ముడు ఇద్దరి పెళ్లి రోజు, పెళ్లి ఉంది సార్ ఈ రోజు పెళ్లి. దాని సందర్భంగా శ్రావణ మాసం సినిమాల నుంచి తెలుగువారి పెళ్లి అన్న పాట వినిపించండి. ఇంకోటి ఏంటంటే సార్, ఈ రోజు ఊరికి వెళ్ళాను, 15 రోజులు నాకు ఊర్లో లేను. యుగానికి ఒకడు స్టార్ట్ అయిందట, అది నేను రేడియో వినకపోవడం వల్ల నాకు తెలియలేకపోయింది. మన శ్రోతలకి ఫోన్ చేసి చెప్పారు. ఇక నుంచి ఫాలో కావాలి.
0: ఫాలో కావండి ఇక్కడ నుంచి. సరే సరే, మీ పాట వినండి.

0: హలో,
1: సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
0: నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి.
1: సార్ నా పేరు యాకు పాషా సార్, నేను బర్మా క్యాంప్ కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా సార్?
0: మేము బాగున్నాం అండి. పాషా గారు మీరు బాగున్నారా?
1: బాగున్నా సార్, థ్యాంక్ యూ సార్.
0: చెప్పండి, మరి మంచి ఇంట్రెస్ట్ భలే లైన్ అయితే దుర్గపెట్టారు అటు చేసి.
1: సార్ ఇక్కడ సార్ మనకు శ్రోతలు చాలా మంది అయిపోతున్నారు, హ్యాపీ దాని గురించి. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మాకు పాత శ్రోతలకు మాకు దొరకట్లేదు, కొంచెం కూడా బాధ అనిపిస్తుంది.
0: పాత కొత్త ఉండదు కదండి, టెలిఫోన్ లో
1: ఉండదు కానీ మాకు ఒక విధంగా హ్యాపీ, మళ్ళీ విధంగా మాకు
0: మనకు శ్రోతలు పెరుగుతున్నందుకు, మన శ్రోతలు పెరుగుతున్నందుకు సంతోషపడాలి ఇంకా మనం.
1: అందుకే ఫస్ట్ అన్నది హ్యాపీ, అందుకే
0: అందుకే. ఓకే ఓకే,
1: చెప్పండి. వర్షాకాలం స్టార్ట్ అయింది సార్, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాగులు పొంగే అవకాశం ఉంటది, రాకపోకల్లో కానీ
0: అవును,
1: రోడ్ల మీద కూడా. ఎందుకంటే
0: గుంతలు ఎక్కువ ఉంటాయి, గుంతలు రోడ్లలో జాగ్రత్త పోవాలి. బండలు
1: వెహికల్స్ జాగ్రత్త కోరుకుంటూ. నాకు చిరంజీవి గారి సినిమా సార్, మరణ మృదంగంలో వచ్చి పాట కావాలి సార్.
0: మరణ మృదంగం, ఓకే. ఏ పాట?
1: గొడవే గొడవమ్మ చెయ్యి పట్టి అనే పాట ఉంటుంది సార్, అది కొంచెం ఫన్నీగా ఉంటుంది, నాలో పాట కూడా అర్థం బాగుంటుంది అని ఈ పాట కోరుతున్నాను.
0: ఓకే ఓకే, మంచి పాట కోరారు. ఓకే, మరి మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: హలో
4: హలో సార్, గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎవరండి మాట్లాడేది?
4: మా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుంచి సార్.
3: లక్ష్మీదేవిపల్లి నుంచి శ్రీనివాసరావు గారు, బాగున్నారా?
4: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
3: మేము బాగున్నామండి. చెప్పండి, ఏ పాట విందాం అనుకుని చాలా హుషారుగా ఫోన్ చేస్తున్నారు. దుర్గపెట్టారు ఫోన్ అయితే, మొత్తానికి దుర్గపెట్టారు.
4: దొరికింది సార్, ఇక పొట్టాను పొట్టాను దొరికింది.
3: మరి మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: பொப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
4: దీనికి ఇంత అందరొచ్చింది?
3: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
5: కానీ నాయనమ్మా, మీకోసం
6: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
3: శుభం పలకండి. ఏంటిది
7: ఆర్బీఐ అంటుంది?
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
12: హలో, నమస్తే సార్.
11: నమస్కారం అండి, ఎవరైనా మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నా సార్.
1: స్వీట్ గారు పాలంజలి, బాగున్నారా?
0: బాగున్నారు సార్, మీరెలా ఉన్నారు?
1: మేము బాగున్నామండి. చెప్పండి స్వీట్ గారు, ఏ పాట కావాలి?
0: ఇవాళ బొమ్మరిల్లు మూవీ నుంచి ఏదైనా మంచి సాంగ్ చూపించండి.
1: బొమ్మరిల్లు, ఓకే
0: కోరుతున్న శ్రోతలు
1: చెప్పండి.
0: శారద సంపత్ కుమార్, షారోన్ ఆరోన్, సునీల్ కుమార్, అరుణ, మేరీ, షామిలి, శ్రేష్ట,
1: మీ కుటుంబ సభ్యులందరి కోసం మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: నెదన్యచర్చ్, పెనుబల్లి విలేజ్, ఖమ్మం జిల్లా. పాస్టర్ వై శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి 12 వరకు ఆరాధన. ప్రతి శుక్రవారం ఉదయం 11 గృహ కూడిక, సాయంత్రం 7:30 స్త్రీల కూడిక జరుగును. సెయింట్ పాల్స్ నెదన్యచర్చ్, పెనుబల్లి విలేజ్, ఖమ్మం జిల్లా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత లైన్ లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ అండి. కట్ల సతీష్ గారు చెప్పండి.
3: సార్, మాకు లక్ష్మీ కళ్యాణ సినిమాలో చిట్టి చిలక అన్న పాట వినిపించాలి. ఈరోజు కళ్యాణ్ రామ్ గారి పుట్టినరోజు.
2: ఓకే ఓకే,
3: ఆయనకు పుట్టిన సందర్భంగా ఆయన పాట ఆయనకే డెడికేట్ చేస్తున్నాం.
2: లక్ష్మీ కళ్యాణం.
3: అవును సార్. ఐశ్వర్యరా మన అదే కాజల్ అగర్వాల్ అన్ను, కాజల్ అగర్వాల్ మొదటి సినిమా ఇదే
2: అలిగాబా చిట్టి చిలక. ఓకే ఓకే, సతీష్ గారు చెప్పండి. ఇంకా
3: ఇంకేం సార్, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.
2: ఓకే, మరి మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినండి.
3: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వింటున్నారు అందరికోసం. ఓకే.

0: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం.
1: మా హాస్పిటల్ నందు
0: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
1: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
0: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
1: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
0: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
2: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోతలైన ఉన్నారు, చూద్దాం. హలో,
5: హలో, గుడ్ మార్నింగ్ సార్.
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరైనా మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను జాన్సి, జిడూర్పాడు మండలం, పాపకొల నుంచి.
4: పాపకొల నుంచి జాన్సి గారు, చెప్పండి, ఏ పాట విందామని ఫోన్ చేశారు మాకు?
5: ఆవారా చిత్రం నుండి.

0: ఓకే ఓకే, చాలా బాగా పాడారండి.
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకే, ఇంకా నేర్చుకొని పూర్తి పాట నేర్చుకొని పాడండి. ఈసారి
1: అంత పాడినాక అందరికి టైం కావాలి కదా సార్.
0: ఏం కాదు, మీ పాట కూడా పాట అనుకుని వింటారు ఏమద్దు కదా. ఓకే, మరి మీరు అడిగినట్టు మీ పాట వినిపిస్తున్నది వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోరవానిపల్లి సార్.
0: ఈశ్వర్ యాదవ్ గారు చెప్పండి, కడప నుంచి ఫోన్ చేస్తున్నారు మాకు. ఏ పాట
1: పాట కోసం వేసాం సార్.
0: అదే చెప్పండి, ఏ పాట కావాలి?
1: శ్రీకృష్ణ ఉంటే మాట మీరే కదా, నేను గీచని గీటు దాటగలరా?
0: ఓకే, మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: హలో
1: హలో సార్,
0: నమస్కారం అండి. చెప్పండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిన్నపాసి నుంచి బాటన్ ఫిట్బస్కి సార్.
0: చిన్నపాసి ఇల్లందు నుంచి బాటన్ ఫిట్బస్ నుంచి చెప్పండి చిన్నపాసి గారు, ఏ పాటకు విందామని ఫోన్ చేస్తారు మరి?
1: రాముడు కాదకృష్ణ నుంచి మంచు ముత్యాని అనే పాట వినిపిస్తారు సార్.
0: ఓకే, మరి మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకేనండి.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో
1: హలో
0: హలో నమస్కారం అండి, ఎవరండి మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు రాజేష్.
0: రాజేష్ గారు ఖమ్మం నుంచి ఫోన్ చేశారు. ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు సార్?
1: రాక్షస సినిమాల నుంచి మీ మీద నాకు.
0: ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమానికి చివరి శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వర రావు.
0: చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఏ పాట కావాలని ఫోన్ చేశారు?
1: కన్న వయసు చిత్రంలో పాట కావాలండి.
0: ఏ పాట అండి?
1: ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. ఆ పాట కావాలి.
0: ఓకే, చాలా బాగా పాడుతున్నారు, మంచి గొంతు బాగుంది, పాటలు బాగా నేర్చుకుని బాగా పాడండి.
1: జలుబు చేసింది
0: అదే, అందుకని చెప్తున్నా. సరే ఓకే, మీ పాట వినిపిస్తున్నా వినండి.

శ్రోతలు, మీ మాటతో పాట కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ సుగ్రీవ గారు. మరి ఇప్పటివరకు మీతో మాట్లాడి మీతో ముచ్చటిచ్చి మీరు మెచ్చిన మీరు నచ్చిన మీ సినిమా పాటలు వినిపించిన నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్లా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం ఈ శీర్షికన్న ఈరోజు ఆదిత్య ప్రొడక్షన్స్ వారి శ్రీరామదాసు చిత్రం నుంచి పాటలు విందాం.

ఇంతవరకు మీరు ఆదిత్య ప్రొడక్షన్స్ వారి శ్రీరామదాసు చిత్రం నుంచి పాటలు విన్నాం. సంగీతం ఎంఎం కీరవాణి. ఏకచిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన పాట.

సెల్ ఫోన్. సిగరెట్. కళ్ళు.

మనసు దాచుకోకుల్లెమ్మా, మనసు దోసుకున్న ఓయమ్మా, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట చిత్రం ఆకలి రాజ్యం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వింటారు. చిత్రం రాధా కళ్యాణం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం దేవుడు చేసిన మనుషులు.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను తిరిగి ఇదే ప్రసారంలో మధ్యాహ్నం 12:10 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మధు బాలకృష్ణ పాడిన పాట వింటారు. చిత్రం ఆకాశమంతా.
1: ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మ నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

చిత్రగీతాలు విన్నారు. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో టీఎస్ఈఎంఆర్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటనలో భాగంగా మోదీ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో

0: ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: पूरे इंडोनेशिया में ना केवल जकार्ता में एक उत्साह की लहर दौड़ रही है. हमारे प्यारे प्रधानमंत्री आ रहे हैं इंडोनेशिया, तैयारी पूरे जोर शोर से चल रही है. 200 वॉलेंटियर हमारे इस कार्यक्रम में सहयोग कर रहे हैं जो बिन कम्युनिटी से आ रहे हैं अपना कल्चर डाइवर्सिटी दिखाने के लिए. इसके अलावा जकार्ता से बाहर से बहुत सारे सैकड़ों लोग आ रहे हैं, चाहे वो मेडान हो, बाली हो, सुराबाया हो या समारांग हो.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపాడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

0: 21వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2వ రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113కు చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1,528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తిజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తిజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మంచులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరకు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
2: ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి.

0: చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటనలు విన్నారు. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో టిఎస్ఈఎంఆర్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

ముందుగా చదువుల తల్లి సరస్వతీదేవి శ్లోకాలతో ఈ కార్యక్రమం ప్రారంభించడానికి వినసొంపుగా వినిపించడానికి వచ్చింది పి సంధ్య.

0: చాలా బాగుంది కదా, చక్కని నీతి కదా. పద్యాలు భావాలతో సహా చెప్పటానికి నేను సై అంటూ పి శైలు మన ముందుకు వస్తోంది.
1: పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులు దను బొగడానెగడక బరులలిగిన నలుగన తడు పరముడు సుమతి. మంచి బుద్ధి కలవాడ, ఇతరుల స్త్రీలందరికీ సోదరునిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు, ఇతరుల మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా అతడు పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు. కొడుకులు పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై

0: చెడునే మోక్షపదం బాపుత్రకునకుం శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివిలేని వారు బాధపడుతూ ఉంటారు. ధృతరాష్ట్రునకు 100 మంది కొడుకులున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏమేలు జరగలేదు. అదే శుకుమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం జరగదు. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైనా గాని దాన్ని హర్షింపరుగా. గొప్పలు చెప్పిన నదియును దప్పే అని చిత్తమందు దళపు కుమారి. ఓ కుమారి, నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవ్వరూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో.
1: శైలి చెప్పిన పద్యాలు విన్నారు కదా, ఇప్పుడు నేను పొడుపు కథలు వేస్తాను, విప్పటానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ వస్తోంది మన చిన్నారి కే అక్షిత.
2: తినలేని వడ ఏమిటి? ధరించలేని నగ ఏమిటది? పాలించలేని రాజు ఎవరు?
3: తరాజు.
2: మోత కాని మోత ఏమిటది?
3: తిరగమోత.
2: పుష్పం కాని పుష్పం ఏమిటది?
3: జలపుష్పం.
1: పొడుపు కథలు చాలా బాగున్నాయి కదా. సరే మరి, ఇక ఇప్పుడు పాటలంటే ఇష్టపడని వారు ఉండరు. మరి ముఖ్యంగా దేశభక్తి పాటలంటే మరీ చెవికోసుకుంటాం కదా. మన భారత మాతకు వందనం అంటూ జీ బిందు జీ ప్రభావతి చక్కని దేశభక్తి గేయాన్ని ఆలపించడానికి మన ముందుకు వచ్చారు. విందామా మరి

0: దేశభక్తి గీతం చాలా బాగుంది కదా. మనకు సామెతలు తెలుసు, కానీ వాటి అర్థం ఏమిటో మనలో చాలా మందికి తెలియదు కదా. మరి సామెతలు వాటి అర్థాన్ని వివరించడానికి సిద్ధంగా ఉంది మన అక్షిత.
1: గోరు చుట్టుపై రోకటి పోటు. గోరు చుట్టు అంటే గోరు మీద వచ్చే ఒక పుండు. దాని వలన కలిగే బాధ తీవ్రంగా ఉంటుంది. అటువంటి సమయంలో దాని మీద రోకటి పోటు పడితే ఆ బాధ మరింత తీవ్రం అవుతుంది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సామెతను వాడతారు. ఉదాహరణకు, ప్రజలు వర్షాలు పడక కరువుతో బాధపడుతున్నప్పుడు, అదే సమయంలో ప్రభుత్వం ప్రజల మీద పన్నుల భారం పెంచినప్పుడు గోరు చుట్టు మీద రోకటి పోట్ల అదేంటి అంటారు. తాడు చాలదని బావి పూడ్చమన్నాడట. బావిలోంచి నీరు తోడేటప్పుడు తాడు చాలకుంటే వేరే తాడు తెచ్చుకోవాలి, కానీ పూడ్చేయమంటం మూర్ఖత్వం కదా. ఏదైనా పని జరగకపోతే లోపం ఎక్కడ ఉందో తెలుసుకుని సవరించుకోవాలి. అంతేకాని ఉన్న వనరులను వృధా చేసుకోకూడదు. పాటలు రాకపోతే పంతులు గారిని అడగాలి, కానీ తప్పించుకొని తిరగకూడదు. అది మొదటికే మోసం. అలా చేయకూడదని హెచ్చరించేదే ఈ సామెత. అరటి పండు మొలిచి చేతిలో పెట్టినట్లు తిన్న తర్వాత చేయి కడుక్కునే పని లేకుండా శుభ్రంగా తుడవలసిన అవసరం పడకుండా తక్కువ శ్రమతో కడుపు నింపే పండు అరటి పండు ఒక్కటే. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. అలాంటి అరటి పండును ఒలిచి చేతిలో పెడితే అంతకంటే సులభం ఉంటుంది. అందుకే ఏదైనా విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్లు వివరించటాన్ని లేదా అమర్చి పెట్టడాన్ని సూచిస్తారు. ఈ సామెతను మన పెద్దలు చెప్పారు.
0: సామెతలు బాగున్నాయి కదూ. ఇప్పుడు హరితహారంలో భాగంగా మనమందరం అనేక చెట్లను నాటుతున్నాం కదా. మరి చెట్లు లేకపోతే వాటి వలన కలిగే అనర్థాలను తెలియచెబుతూ కమ్మరైన కథతో చెట్లను పరిరక్షించాలని మన ముందుకు వస్తోంది నవ్వులొలికే నందు.
2: కథ పేరు కట్టెల కృష్ణయ్య. కృష్ణయ్య అడవిలో కట్టెలు కొట్టి అమ్ముకొని బ్రతికేవాడు. రోజులాగే గొడ్డలి భుజాన వేసుకొని అడవికి వెళ్ళాడు. వాగుగట్టునున్న పెద్ద చెట్టెక్కి కొమ్మలు నరుకుతుండగా చేయి జారి గొడ్డలి వాగులో పడిపోయింది. గొడ్డలి గురించి చూస్తుండగా తాతల కాలం నాటి సంగతి గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా వాగులో నుంచి వనదేవత ప్రత్యక్షమై తన గొడ్డలి తనకు ఇస్తుందని ఎదురుచూశాడు. మధ్యాహ్నమైన దేవత ప్రత్యక్షం కాలేదు. వాడికి బాగా కోపం వచ్చింది. ఓ దేవత, నా గొడ్డలి వాగులో పడింది, వెంటనే తెచ్చివ్వా అని బిగ్గరగా అరిచాడు. ఎంత అరిచినా దేవత రాలేదు. ఆ దారమ్మటి వెళ్లే ఓ కోతి విని, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది. నా గొడ్డలి వాగులో పడింది, దేవత రాలేదు, అందుకే అరుస్తున్నా అని విసుక్కున్నాడు కృష్ణయ్య. నువ్వు ఎంత అరిచినా దేవత ప్రత్యక్షం కాదు చెప్పింది కోతి, ఎందుకని ప్రశ్నించాడు. నీ మీద దేవతకు కోపం కాబట్టి.

0: పెట్టి బదిలిచ్చింది కోతి. నేనేం చేశానని నా మీద కోపం అన్నాడు కృష్ణయ్య అర్థం కాక. పచ్చని చెట్లను నరికివేస్తున్నావు కాబట్టి అంది కోతి. చెట్లను నరికితే దేవతకొచ్చే నష్టమేంటి, అది తప్పెలా అవుతుంది అని అడిగాడు కృష్ణయ్య. ఈ దారమ్మటి వెళ్లే బాటసారులకు నీడని చల్లటి గాలిని ఇచ్చే చెట్లను నరకడం తప్పే కదా అని చెప్పింది కోతి. ఈ మాటకు దాని వంక ఆశ్చర్యంగా చూశాడు. నీ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది అంది కోతి మళ్ళీ. పర్యావరణం అంటే సందేహంగా అడిగాడు. నీలాంటి వాళ్ళు చెట్లను నరికివేస్తే ఓజోన్ పొర దెబ్బతిని వాతావరణం కలుషితం అవుతుంది, దాంతో రోగాలు వస్తాయి, గాలి లేకుంటే మేఘాలు కరగవు, వానలు కురవవు, భూగర్భ జలాలు కూడా ఇంకిపోయి ఆహార సమస్యలు ఏర్పడుతుంది. నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది కానీ ఆహార సమస్యలు కరువులు ఎలా ఏర్పడతాయి అడిగాడు కృష్ణయ్య. వర్షాలు పడకపోతే నీరు లేక పంటలు పండవు, దాంతో ఆహార సమస్యలు ఏర్పడతాయి, కరువు వస్తుంది, ఇంకా కొమ్మల్లో గూళ్ళు కట్టుకునేందుకు పక్షులకు చెట్లే ఆధారం, అవే లేకుండా పోతే వలసలు వెళ్ళిపోతాయి, రాను రాను పక్షి జాతులు కూడా క్షీణిస్తాయి, కోతి వివరించింది. సరే కానీ జీవనోపాధిని వదులుకొని నేనెలా బ్రతికేది అన్నాడు కృష్ణయ్య. అందుకోసం మరింకేదైనా వృత్తిని ఎంచుకోవచ్చు కదా అంది కోతి. నా సంగతి ప్రక్కన పెడితే వంట చెరుకు లేకుంటే ప్రజల సంగతి ఏంటి అని అడిగాడు కృష్ణయ్య. నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు? వంట చెరుకు బదులుగా సహజ ఇంధన వనరులైన గోబర్ గ్యాస్, సోలార్ పవర్తో పని జరగదా అంది కోతి. కృష్ణయ్యకు కోతి మాటలు నిజమేననిపించాయి. తన వల్ల జరుగుతున్న ముప్పును తప్పును తెలుసుకొని ఇంకెప్పుడు చెట్లని నరకనని కోతికి మాట ఇచ్చాడు. కొత్త ఉపాధి మార్గాన్ని వెతుక్కున్నాడు. ఈ కథలోని నీతి, చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్లను నరికితే మనకు తప్పవు ఇక్కట్లు.
1: కథ చాలా బాగుంది కదా. మన మెదడును మళ్ళీ పదునెక్కించటానికి, పొడుపు కథలు చెప్పటానికి వస్తోంది మన అక్షిత.
2: మాట్లాడుతుంది కానీ మనిషి కాదు, ఏమిటది?
3: రేడియో.
2: ఒక స్తంభానికి నలుగురు దొంగలు,
3: లవంగం.
2: కత్తులు లేని భీకర యుద్ధం, గెలుపు ఓటమి చెరిసగం, ఏమిటది?
3: చదరంగం.
2: పళ్ళున్నా నోరు లేనిది, ఏమిటది?
3: రంభం.
2: నల్లని పైరు ఎంత కోసినా తరగదు, ఏమిటి?
3: జుట్టు.
1: పొడుపు కథలు బాగున్నాయి కదా. సంస్కృత భాష అమర భాష అంటే దేవతల భాష అని అర్థం. హిందూ మత పవిత్ర గ్రంథం భగవద్గీత, ఆ భగవద్గీతలోని 12వ అధ్యాయంలోని శ్లోకాలను శ్రావ్యంగా చెప్పటానికి వచ్చింది మన కే శ్రావ్య. విందామా మరి
4: భగవద్గీత శ్లోకాలు.

0: ಸಮರ್ಥೋಸಿ ಮತ್ಕರಮ ಪರಮೋಭವ ಮದರ್ಧಮಪಿ ಕರ್ಮಾಣಿ ಕುರ್ಮನ್ ಸಿದ್ಧಿ ಮಾವಾಪ್ಯಸಿ.
1: భగవద్గీత శ్లోకాలు చాలా బాగున్నాయి కదా. మరికొన్ని సామెతలను మనకు వివరించటానికి మన ముందుకు వస్తోంది మన అక్షిత.
2: గోరంత ఆలస్యం కొండంత నష్టం. ఇక్కడ గోరంత అంటే క్షణకాలం అని, కొండంత అంటే చాలా అని అర్థం. అంటే ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడే చేయాలి, క్షణ ఆలస్యం జరిగినా చాలా నష్టం వాటిల్లుతుందని ఈ సామెత అర్థం అన్నమాట.

0: కాబట్టి సోమరితనాన్ని బద్ధకాన్ని వదిలి చురుకుగా ఉండాలని ఈ సామెత ద్వారా చెబుతారు.
1: అక్షిత సామెతలు చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డ ప్రజాకవి ఆయన పుట్టినరోజునే మనం తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటాం కదా. ఎవరు ఆయన, గుర్తుకొచ్చారా? ఆయనే మన తెలంగాణ ప్రజల ఊపిరి అయిన కాళోజీ నారాయణరావు గారు. ఆయన గొప్పతనాన్ని మనకు తెలియచెప్పటానికి నాకు నచ్చిన కవి కాళోజీ అంటూ మనకు బోలెడన్ని కబుర్లు చెప్తానంటూ వచ్చింది జీ బిందు.
2: తెలంగాణ గాంధీగా మన కాలపు వేమనగా కాళోజీగా ప్రసిద్ధికెక్కిన కాళోజీ నారాయణరావు సెప్టెంబర్ 9, 1914 జన్మించాడు. తల్లిదండ్రులు రామబాయి, కాళోజీ రంగారావు. కాళోజీ వరంగల్ జిల్లా మడికొండలో ప్రాథమిక విద్య, వరంగల్ హైదరాబాదులలో ఉన్నత విద్యను అభ్యసించాడు. కవిత్వం, కథా సాహిత్య రచన, వ్యాసంగం నిరంతరం సాగించే కాళోజీ వివిధ సామాజిక రాజకీయ పౌర హక్కుల ఉద్యమాల్లో కీలక పాత్రను పోషించాడు. ఆర్య సమాజ కార్యకర్తగా, హేతువాదిగా, కారుణ్యమూర్తిగా, ప్రజాస్వామ్యవాదిగా, అన్యాయాలను ఎదిరించే క్రియాశీలవాదిగా సామాజిక చైతన్యం కోసం నిరంతరం కృషి చేశాడు. తెలంగాణ నేలపై జరిగిన ప్రతి సామాజిక రాజకీయ ఉద్యమంలో కాళోజీ కీలక పాత్రను పోషించాడు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో శక్తివంతమైన కవితాస్వరాన్ని వినిపించాడు. శతాబ్దపు జీవన ప్రయాణంలో ప్రతి నిమిషం పోరాటాన్ని శాసించిన వ్యక్తి తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ప్రజల కోసం కవిత్వం రాసిన ప్రజాకవి. తెలంగాణ ప్రజల ప్రతిధ్వని కాళోజీ. తెలంగాణ ప్రజల ఉద్యమం కాళోజీ. పుట్టుక చావును కాకుండా బ్రతుకంతా తెలంగాణకు దారపోసిన మహానీయుడు, తెలంగాణ వైతాళికుడు కాళోజీ. కాళోజీ ఈ పేరు వింటేనే నరాలు జివ్వుమంటాయి. ఆయన కవితలు ఉద్యమానికి ఊపిర్లు ఊదుతాయి. సమాజంలోని అన్యాయాలను, ప్రజల గొడవను చూసి ఆవేదన పొంది నిజాం నిరంకుశ పాలనకు ప్రజలు విసికి బ్రతుకు చితికి ఎదురు తిరుగుతున్న రోజుల్లో కాళోజీ ప్రజల గొడవను తన గొడవగా భావించి నా గొడవ పేరుతో కవితా సంపుటిని ప్రకటిస్తూ తలెత్తాడు. సంక్లిష్ట తెలంగాణ సామాజిక జీవితంలో భాగంగా ఉంటూ పౌర హక్కులకు ఏ స్థాయిలో భంగం కలిగినా ప్రతిఘటిస్తూ బాధితులను చూసి సున్నిత మానవీయ హృదయంతో చెలించిపోయేవాడు. ఆ చలన తరంగాలే కవితలుగా రూపుదిద్దుకున్నాయి. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట అంటూ సమాజంలోని వ్యత్యాసాలను చాటి చెప్పాడు. ఇలా ప్రతి సంఘటన కవితా రూపంలో వెదజల్లిన మహామనిషి కాళోజీ. కాళోజీని 1992 భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. పలు అవార్డులు, అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నాడు. రాజ్యాంగ నైతికకు లోబడి వ్యవస్థలు, పౌరులు నడవాలన్నదే కాళోజీ ఆకాంక్ష. వారి ఆకాంక్షను అక్షరాలు ఆచరించి చూపాల్సిన బాధ్యత బాబు పౌరులుగా మన మీద ఉన్నది కాబట్టి వాటిని మనం తప్పక నెరవేర్చాలి. అదే మనం మన కాళోజీకి ఇచ్చే నివాళి. తెలంగాణ పులి అయిన కాళోజీ 2002 తుదిశ్వాసని విడిచాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.
1: కాళోజీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి అలాంటి కవులు జన్మించిన మన తెలంగాణ ప్రాంత వైభవాన్ని అందమైన మాటలతో కూడిన పాటతో మన ముందుకు వస్తున్నారు నీలా, శిరీష, రాజేశ్వరి. మరి వారి పాటను విందామా?

0: తెలంగాణ గేయం బాగుంది కదా, ఇప్పుడు మన చిట్టి చెల్లెలు శైలు పద్యాలు చెప్పబోతుంది.
1: నొసట వెక్కిరించి నోట నవ్విని చూపి కడుపు నిండ విషము గలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదం భయ. బాలనరసింహ భరత సింహ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషయమును పెట్టుకున్నవారు కాలనాగు కంటే ప్రమాదకరమైన వారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు, ఒప్పుకొనేడివారు గొప్ప మనీషులు. భరతవంశ తిలక భవ్య చరిత. భరతవంశానికి తిలకం వంటివాడా, మంచి నడవడిక గలవాడా. తప్పు చేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు. తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు.
0: శైలు బాగా చెప్పింది కదా స్నేహం, దాని గొప్పతనం గురించి స్వీయ కవితను రాసి దానిని మనకు చదివి వినిపించటానికి సిద్ధంగా ఉంది మన ప్రవీణ. మరి వినేద్దామా?
2: ఉదయించే సూర్యుడు సాయంకాలానికి అస్తమిస్తాడు. సాయంకాలం వచ్చే నక్షత్రాలు ఉదయానికి మాయమవుతాయి. ఉదయం వికసించిన పువ్వు సాయం సమయానికి వడబడిపోతుంది. కానీ స్నేహితులు అలా ఉండరు. ప్రతిక్షణం మనతో ఉంటారు, మమేకమై జీవిస్తారు. అందుకే స్నేహం అన్నిటికంటే బెస్ట్. అది విడిపోకుండా ఉంటే గ్రేటెస్ట్, అది కలకాలం ఉంటే స్వీటెస్ట్. అందరూ అలా ఉండాలనేది నా రిక్వెస్ట్. తేనె కన్నా శ్రేష్టమైనది, కులమతాలు అసలే లేనిది, ఆపదలో ఆదుకునేది, కలుషం లేనిది మన స్నేహం. దీపం మారే వరకు వెలుగుతుంది, మేఘం కరిగే వరకు వర్షం కురుస్తుంది, నా ప్రాణం పోయే వరకు మన స్నేహం నిలుస్తుంది. చిరుగాలికి శబ్దం లేదు, చిరునవ్వుకు మోసం లేదు, చిరుదివ్యకు చీకటి లేదు, మన స్నేహానికి మరణం లేదు. గాలిపటం ఎంత దూరం వెళ్లినా దాని దారం మన చేతిలో ఉంటుంది. అలాగే నువ్వు ఎంత దూరం వెళ్లినా మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది.
0: చివరగా వీధి బాలల దీనస్థితిని మనకు కళ్లకు కట్టినట్టుగా వినిపిస్తూ అమ్మ గొప్పతనాన్ని తెలియచెప్పటానికి కమ్మనైన కోయిల కంఠంతో పాట పాడటానికి మన నీలా వచ్చింది. వినేద్దాము మరి.

0: నన్ను చూశారా, మీకు కనిపిస్తే నేనడిగానని ఓసారి చెప్పుతారా?
1: ఇంతవరకు మీరు టీఎస్ఈఎంఆర్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో ఈరోజు 9 జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మొదట మెహదీపట్నం డివిజన్లోని అయోధ్యానగర్ బస్తీని సందర్శించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం మల్లేపల్లి డివిజన్ పరిధిలోని సీతారాంబాగ్ బస్తీలో పర్యటించి రామ్లీలా గ్రౌండ్స్లో ఏర్పాటు

0: చెప్పిన మరో ఓపెన్ జిమ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఆసిఫ్ నగర్ డివిజన్ లోని ఇందిరానగర్ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్ లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రాష్ట స్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ది శాఖ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేంద్ర నిధుల మంజూరు, వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరుపై నిర్వహించిన ఈ సమీక్షా సమాపేశంలో మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముంబైలోని శ్రీ సిద్ది వినాయక గణపతి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం తన సతీమణి జానకి శుక్లాతో కలిసి దాదర్లో ఉన్న ఈ ప్రసిద్ద ఆలయానికి వెళ్లిన గవర్నర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించడంతో పాటు 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యకురాలు అల్కా లాంబా డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్లో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆమె ఈ నెల 25న ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనున్నట్టు, అలాగే జూలై 20 నుండి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్టంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్దరణ చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం విజయ్ విహార్ లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీలో నాణ్యతా లోపాల వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, అక్కడ నీటిని నిల్వ చేయలేకపోవడం వల్లే కన్నెపల్లి పంపింగ్ సాధ్యం కావడం లేదన్నారు. జోర్దాన్ లో జరగనున్న ఆసియాన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్ కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్ధన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడుగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్ధన్ ను రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి అభినందించారు. వరి పంట సాగు కంటే ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా లాభాలుంటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన రైతు లకావత్ రాములు నాయక్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: మేము ఆయిల్ ఫామ్ సాగు చేస్తా ఉన్నాం. మొత్తం 6 ఎకరాలు నాటుకున్నాం, 300 చెట్లు. వరి పొలానికి ఆ తర్వాత ఆయిల్ ఫామ్ కు సంబంధాలు చూసుకున్నట్టయితే మనకు వరి కంటే లాభాలు దీంట్లో ఉన్నాయి. మొదటి క్రాప్ కు మాకు 3 క్వింటల్ 15 కిలోలు వచ్చింది. దీనికి తుఫాన్ వచ్చిన ఏం కాదు, చీడపీడ రాదు, ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఇది చాలా బాగుంది.
0: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్ లు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో నేరాల నివారణే ధ్యేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. చేవెళ్ల జోన్ పరిధిలోని యజమానులతో నిర్వహించిన అవగాహన సమాపేశంలో కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఫామ్ హౌస్ లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫిటోజీని భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్, కుమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరుగా కురుస్తాయని తెలిపింది. తొలకరి వర్షాలకే ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా బెజ్జూరు మండలంలోని సుస్మిర్ వాగు ఉరకలెత్తడంతో

0: తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసినట్టు సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లా అంతటా సగటున 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపాధి హామీ పథకం కింద పెంచిన 125 పని దినాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పథకం కింద చేపట్టే పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ఈ నెల 8వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 4వ జిల్లా స్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా చురుగ్గా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1460 మంది బిఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే 98.82% 8 రేషన్ ఫారాల పంపిణీ, 11.85% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 7 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫేజ్ 2 మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి మేడబోయిన నాగరాజు తెలిపారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలలో పెండింగ్ లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో మలయప్ప ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో ఈ జిమ్ ను ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి రుణాల పంపిణీ, వాయిదాల చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం మన స్త్రీ నిధి అనే కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చిందని వరంగల్ జిల్లా స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్ సైదిరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి సేవల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని, రుణాల పంపిణీ ప్రక్రియ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్ లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 2026 పోషణ్ పక్వాడ సందర్భంగా ఏప్రిల్ 9 నుండి 23 వరకు మనం దీన్ని జరుపుకుంటున్నాం. మహిళా

0: అభివృద్ధి శాఖ వారిని నిర్వహిస్తున్నారు. దీని పట్ల అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా మహిళలు పిల్లల యొక్క పోషకాహారం దాని అవగాహన గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మహాలక్ష్మి గారు మనతో మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మహాలక్ష్మి గారు.
1: నమస్కారం నింద గారు.
0: మహాలక్ష్మి గారు చెప్పండి, ఎందుకు ఉమెన్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది?
1: దీన్ని ఒక కార్యక్రమంలో ఎందుకు ఇంత మందిలోకి తీసుకొస్తున్నారనంటే, మనం ఎంత ఎదిగినా కూడా ఇంకా మాల్ న్యూట్రిషన్ అంటే సరైన పోషక ఆహారం లేదు అని చెప్తున్నారు. ఆహారం లేదు అని చెప్పడానికన్నా అవగాహన లేకపోవడం. ఈసారి ఎందుకు ఒక థీమ్ లా తీసుకొచ్చారు, తల్లి ఒక శిశువు ఇద్దరిది సరిభాగంలో తీసుకురమ్మన్నారు. ఎందుకు తీసుకురమ్మన్నారంటే, శిశువు మొదటి 1000 రోజులు అంటే తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి మళ్ళీ పిల్లవాడికి పిల్లకి కానీ 2వ పుట్టినరోజు వచ్చే వరకు అంటే 1000 రోజుల్ని బ్రెయిన్ డెవలప్మెంట్, మెదడు యొక్క డెవలప్మెంట్ ఎక్కడైతే అభివృద్ధి 80-95% ఫస్ట్ 6 ఇయర్స్ లో జరుగుతుంది. అందుకే 0-6 ఇయర్స్ దాన్ని క్రూషియల్ పీరియడ్ అని మనకు చెప్పదగింది. ఎందుకంటే ఎలా వస్తుంది ఇది, తల్లికి అవగాహన ఉంటేనే కదా పిల్లల పట్ల. తల్లులందరికీ ప్రేమ ఉంటుంది కాదంటం లేదు, బట్ దానికి సరైన అవగాహన, పోషకాహారం ఎలాంటిది తీసుకోవాలి, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, జీవన శైలి విధానం ఎలా ఉండాలి, తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవాలి గర్భంతో ఉండేటప్పుడు, ఆహారంతో పాటు మానసిక స్థితి. ఈ రోజుల్లో మనం ఆహారం గురించి ఎంత మాట్లాడుతున్నామో మానసిక స్థితి గురించి కూడా అంతే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆ తల్లి గర్భం దాల్చింది అని అంటే ఆహారంకి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో మానసిక స్థితికి మాత్రం ఎవరు ఇవ్వటం లేదు. ఎందుకు అంటే అది బిడ్డ మీద పడుతుంది అన్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. సి తల్లి ఆలోచన, తల్లి చెప్పగలుగుతుంది, హార్మోన్స్ మారుతాయి, వాతావరణం మారుతుంది, శరీర ఆకృతి మారుతుంది, అండ్ తను లోపలున్న ఏదైతే జీర్ణ వ్యవస్థ కానీ బరువు పెరగడము, తనకి మూడ్ స్వింగ్స్ లాంటివి ఇలాంటివి జరిగేటప్పుడు తనకి కొత్త ప్రపంచం. సో అలాంటి వాటి పట్ల అవగాహన చాలా అవసరం. తను ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాంటి సమయంలో తను ఎంత ధైర్యంగా ఉండాలి, ఎటువంటి తోడు కావాలి, తను వ్యక్తపరచవలసిన ఆలోచనలు ఏంటి, తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, తను ఎటువంటి వాతావరణంలో ఉండాలని, ఇవన్నీ అవగాహన కోసం అని చెప్పి మనకి మహిళ యొక్క శిశువు అండ్ తల్లి గురించి అవగాహన ఎక్కువ కల్పించడం జరుగుతుంది. వీటిల్లో తల్లి ప్రాధాన్యత ఎంత ఉంటుందంటే క్రూషియల్ రోల్. అంటే బిడ్డ తల్లి బాగుంటేనే మనకి ఒక బంగారు భవిష్యత్తు ఏర్పడినట్టు.
0: మంచి సమాజం కోసం,
1: మంచి సమాజం కావాలని అంటే అది చాలా బంగారమైన కాలం అని చెప్పాలి. అంటే ఒక గర్భం దాల్చామంటే ఒక పండగలా చేసుకుంటాం. ఒక ఇంటి దగ్గర నుంచి ఒక బిడ్డ వస్తే మనం ప్రపంచానికి ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తున్నట్టు. సో దాని పట్ల ఆహారం ఫస్ట్, ఆహారంలో మనం తీసుకోవాల్సినవి ఏమేమి తీసుకోవాలి. తల్లి గర్భం దాల్చగానే తండ్రి ఎంతో ప్రాధాన్యత, ఇద్దరిది ఉండాలి. సి అక్కడ ఒక్కళ్ళదే అనకూడదు. తను తీసుకునే దాంట్లో బయట తిండి కన్నాను ఇంట్లో తయారు చేసుకునే తినేవి ఎక్కువ ఉండాలి. ప్రోటీన్స్ కానీ మనం ఎక్కువ దేని మీద ఆధారపడిపోతాం, అన్నం అన్నం మనకు అలవాటే. దాంతోపాటు ప్రోటీన్స్ తీసుకోవాలి, ఫ్యాట్స్ తీసుకోవాలి, అండ్ పళ్ళు కాయగూరలు పాలు గుడ్లు అన్ని తీసుకోవాలి,
0: సమతుల్యంగా
1: అన్ని ఈక్వల్ గా తీసుకోవాలి. ఇదొక్కటే తీసుకుంటాను అది తీసుకోలేను. సో అది కూడా ఎక్కువ పెడితే పిల్లలు బాగుంటారు అన్న ఆలోచన కాదు, సమతుల్యంగా తీసుకోండి, ఏది అధికమైనా హాని అది. సో దాని పట్ల అవగాహన కోసం అని చెప్పి అంగన్వాడీ సెంటర్స్, ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత హాస్పిటల్స్ లోని, కమ్యూనిటీస్ లోని, ఇవన్నీ అర్బన్స్ అంగన్వాడీస్ ఇవన్నీ. ఎందుకంటే ఎంత అవగాహన ఇవ్వగలిగితే అంత బంగారు భవిష్యత్తుని మనం నిర్మిస్తాం. సో అందుకని చెప్పి మొదటి 1000 రోజుల పట్ల తల్లికి బిడ్డ పట్ల ఎంత అవగాహన ఉండాలి. ఎందుకంటే 90-95% అంటే పిల్లోడు గర్భం దాల్చిన దగ్గర నుంచి మెదడు పెరగడం అనేది బయటకు వచ్చాక కాదు, తల్లి యొక్క ఆలోచనలు, ఆహారం ప్రతిదీ కూడా బిడ్డ మీద ప్రభావితం చేస్తుంది అని తెలుసుకోవాలి ఫస్ట్.
0: అంటే మదర్ ఎమోషన్స్ బేబీ కడుపులో ఉన్నప్పుడే క్యారీ చేస్తూ ఉంటుంది.
1: ఆబ్వియస్లీ ఎన్నో కథలు విన్నాం, ఎన్నో ఉన్నాయి, అభిమన్యుడు ఏం చేశాడు, ఇవిలాంటి చాలా కథలు. ఈవెన్ దాంట్లో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే, చాలా మందికి మేము చెప్తూ ఉంటాం మీరు బేబీని ఎలా కావాలనుకుంటున్నారో, పొట్టలో ఉండేటప్పుడు బేబీతో మాట్లాడడం నేర్చుకోండి. కమ్యూనికేషన్ అన్నది పొట్టలో ఉంటుండగానే స్టార్ట్ చేసేటప్పుడు ఆ బాండింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకే అంటారు పేరెంట్ టచ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని. సో పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్, అండ్ శరీరం కోసం పోషక ఆహారం ఇస్తున్నాం, మరి వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే ఒక క్రమశిక్షణ.

0: ఇంతింతతో పెంచాలి, దానికి మానసిక స్థితి కావాలి. ఎప్పుడైతే మీరు మొదటి పుట్టిన దగ్గర నుంచినో తన రెండో పుట్టినరోజు వచ్చే వరకు ఎంత జాగ్రత్తగా చూసుకొని ఎంత మంచి పోషక ఆహారం ఇవ్వగలిగితే అంత మంచి భవిష్యత్తును మీరు ఇచ్చినట్టే. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాం మనం, సరైన ఆహారం ఇస్తున్నాం, బట్ అలవాట్లు, జీవనశైలి విధానం, మానసిక స్థితి ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. బట్ అవన్నీ మర్చిపోతాం. మనం ఎంతసేపు మనం ఏమిస్తున్నాం అన్నదే చూస్తాం. అది సమతుల్యంగా ఇస్తున్నామా, ప్రేమతో ఇస్తాం, దానికి అలవాట్లు ఎలా నేర్పించాం, దాన్ని ఎంతగా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఏడిస్తే ఒక 5 రూపాయలు చిప్స్ ప్యాకెట్ 10 రూపాయలు ఐస్ క్రీమో కొనిస్తే అవి ప్రేమ కాదు, కోరుండి మనమే మన పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నట్టు. సో దాని పట్ల మనకి అవగాహన ఉండాలి. ఇవ్వండి కానీ దానికి ఓ మోతాదు. ఆహారం అన్నది ఖరీదైంది కాదు, ఇంట్లో నుంచే వస్తుంది. అంటే ఈ డ్రై ఫ్రూట్సో లేకపోతే ఇంకేవో కాస్ట్లీవి తింటే మంచి ఆహారం కాదు, మనకున్న దాంట్లోనే మంచి ఆహారాన్ని తెచ్చుకోవచ్చు. శనగలు, రాజ్మా, వాల్నట్స్కు బదులు ఫ్లాక్స్ సీడ్స్, గుడ్లు, పాలు, పళ్ళు. అండ్ పళ్ళు కూడా కాస్ట్లీ అవసరం లేదు, మనకి సీజనల్గా దొరికేవి ఏవైతే ఋతుపరంగా వస్తాయో అవి ఇచ్చినా చాలు మన పిల్లలకి. అండ్ హ్యాబిట్స్, అన్నం పెట్టేటప్పుడు అన్నంతో పాటు కూర సరి పాలల్లో పెట్టడం, పళ్ళు ఇవ్వడం, కాయగూరలు ఇవ్వడం, పచ్చి కాయగూరలు, ఉడకబెట్టిన కాయగూరలు, ఆకుకూరలు, ఇలాంటివన్నీ అలవాటు చేసేటప్పుడు పిల్లలకి ఎదుగుదలలో ఎటువంటి లోపం ఉండదు. అది క్రమశిక్షణ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు, చెప్తే చూసి నేర్చుకునేది ఎక్కువ. సో మనం పాటిస్తేనే కదా మన పిల్లలు పాటించేది. సో దీంట్లో ఎందుకు ఇంత అవగాహన అవసరం అయిందంటే, దీంట్లో ఈసారి 2 థీమ్స్ తీసుకొచ్చారు. ఒకటి ఒబేసిటీ రిస్క్ ఎక్కువైపోతుంది, ఇంకోటి పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, ఇంకొకటి ఎనీమియా. ఆడపిల్లల్లో చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు, ఎయిదర్ ఓవర్ బ్లీడింగ్ ఆర్ లో బ్లీడింగ్, అసలు లేకపోవడం. ప్రోటీన్ లేకపోవడం వల్ల గ్రోత్ లేకపోవడం. మనం ఎంతసేపు ఆహారం కార్బోహైడ్రేట్స్ మీదే డిపెండ్ అవుతాం, కానీ ప్రోటీన్ అన్నది మెదడు యొక్క ఖనిజాలు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్యాట్స్ అన్నవి ఏవైతే రికగ్నైజేషన్, పిల్లలు గుర్తుపట్టడం, మైల్ స్టోన్స్ అంటాం చూడండి, లెర్నింగ్ డిసబిలిటీస్ ఉంటాయి ఇప్పుడైతే, గుర్తుపట్టడము, ఇది అమ్మ ఇది నాన్న, లేకపోతే ఒకళ్ళు కోపపడినప్పుడు ఆగిపోవడం, ఈ థింకింగ్ క్యాపబిలిటీస్, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ స్కిల్స్. అంటే ఈ వస్తువుని ఇలా చూడాలి, దీన్ని ఇలా పట్టుకోవాలి, ఇది వేడి, ఇది చల్ల, దూరం ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్కడొస్తాయి? మైల్ స్టోన్స్ ఇవన్నీ పిల్లలకి. సో సరైన పోషకాహారం ఇచ్చేటప్పుడు మెదడు యొక్క ఎదుగుదల ఉంటుంది, అలాంటప్పుడు వీటిని వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. సో అవి మన పిల్లల్లో మనం సమయానికి, అంటే వితిన్ 1.5-2 ఇయర్స్లో మనం పిల్లల్ని మనం వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారా లేదా. ఎప్పుడైతే ఇది లోపం వచ్చిందో వాళ్ళ మైండ్ స్టోల్స్ లో డిలే అయిపోతారు, వెనకబడిపోతుంటారు. మళ్ళీ దానికి రకరకాల పేర్లు, ఆటిజమ్స్ అని, ADHD అని. నేను ఒకటి చెప్పాలనుకున్న, పెంపకంలో ప్రేమ కన్నా ఓపిక అన్నది కావాలి ఈ రోజుల్లో.
1: కరెక్ట్ గా చెప్పారు, పేషెన్స్ ఎవరికి లేదు, అలా ఇమీడియట్ గా అయిపోవాలి ఇప్పుడు.
0: అంటే ఆ ఇమీడియట్నెస్ మన దగ్గర నుంచి మన పిల్లలకి వెళ్ళేసేటప్పటికి మనకు సెకండ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో ప్రేమ అందరికీ ఉంటది, కానీ ఓపిక అన్నది ఈ రోజుల్లో ఎవరికి లేదు. సో ఇలాంటి ప్రోగ్రాములు ప్రత్యేకించి కండక్ట్ చేసి చెప్పాల్సినంత అవసరం వచ్చిందంటే మనం ఎక్కడికిక్కడికి వెళ్ళిపోతున్నాం ఒక్కసారి ఆలోచించి. ఒకప్పుడు 2% మాత్రమే ఒబెసిటీ ఉండేది పిల్లల్లో ఉబకాయం, ఇప్పుడు 3-4% వెళ్ళిపోతుంది. అంటే మనం బంగారు భవిష్యత్తుని ఇవ్వట్లేదు, పక్కదో పడుతున్నామని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మనకు చెప్తున్నారు. సో పిల్లలలో ఆ థింకింగ్ క్యాపబిలిటీ, ఒకళ్ళతో ఎలా మాట్లాడాలి, సొసైటీలో ఎలా మెలగాలి, ఇవన్నీ కూడాను మీరు ఇచ్చే ఆహారం, మీరు పెట్టే క్రమశిక్షణ బట్టే పిల్లల్లో వస్తుంది. ఒక సామెత ఉంది, ఫస్ట్ 5 నుంచి 6 సంవత్సరాలు, అంటే పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు పిల్లల్ని ప్రేమతో పెంచాలంటారు. ప్రేమతోనే పెంచుతాం కానీ మిస్ అయింది ఓపిక అక్కడ. అండ్ రెండోది 6 నుంచి 12 సంవత్సరాల వరకు క్రమశిక్షణతో పెంచమంటారు. 12 నుంచి మళ్ళీ 20 వరకు, వాళ్ళ టీనేజ్ వరకు కూడా ఒక ఫ్రెండ్ లా ఉండమంటారు. సో ఇది రైట్ బాండింగ్, ఫుడ్తో పాటు బాండింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ ప్యారలల్ గా మన పిల్లలు మనతో ఎలా ఉండాలంటే, ఇట్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు ఎంతైనా ఓపెన్ గా చెప్పుకోదు, ఆ స్పేస్ మనం క్రియేట్ చేయగలం. ఆహారం ఒకటే కాదు, ఆహారంతో పాటు ఒక మానసిక స్థితి. ఇప్పుడులో మనం చూస్తున్న ఎక్కువ మంది పిల్లల్లో ఓపిక లేకపోవడం, కోపం రావడం, వీటన్నిటి కోసం, ఎందుకని గ్యాడ్జెట్ టైం ఎక్కువైపోయింది. అండ్ ఇంకొకటి వింటుంది అంటే, పిల్లలు సరిగ్గా తినరు, మా పిల్లలకి సరిగ్గా ఆకలి వెయ్యదు. అండ్ నెక్స్ట్ పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూస్తారు. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్

0: పిల్లలు ఈ పూట తినకపోతే ఉదయం టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం ఏం చేస్తాము, ఈ మధ్యలో టిఫిన్కి లంచ్కి అంటే భోజనానికి మధ్యలో ఏదో చిప్స్ వాడికి ఇష్టమైంది ఇచ్చేస్తాం, మన నెక్స్ట్ మీల్కి రెడీ ఉంటాడా వాడు? లేదు, ఉండరు. ఎందుకంటే మీరు ఆ గ్యాప్ ఏదైతే ఉందో వాడికి ఇష్టమైంది ఇచ్చారు, శరీరానికి ఇష్టమైంది కాదు, వాళ్ళకి ఇష్టమైంది ఇస్తున్నారు. అంటే వాళ్ళకి అది తెలియదు, బట్ మనమే అలవాటు చేస్తున్నాం. సో ఫస్ట్ తినలేదు, వదిలేసేయండి. నిజంగా ఆకలి వేస్తే మీరు ఆ సమయానికి ఏది పెడితే వాడు అది తింటాడు. ఇది మనం ఫస్ట్ కంట్రోల్గా ఉండడం నేర్చుకోవాలి. అండ్ రెండోది, మీకు ఆకలి పుట్టట్లేదు అని అంటే బాగా, ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ లోని వాటిల్లోని కూడాను పిల్లలు పోషకాహారం లోపం ఉందా లేదా అని చెప్పే వరకు చాలా వరకు కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటారు. హెడ్ సర్కంఫరెన్స్ తీసుకుంటారు, ఆర్మ్ సర్కంఫరెన్స్ తీసుకుంటారు. వాళ్ళకు టేప్ ఉంటుంది, ఆ టేప్ని బట్టి ఇది రెడ్ కలరా, బ్లూ కలరా, ఎల్లో కలరా, వీళ్ళు మాల్నరిష్డా కాదా అని చెప్పేసి అంగన్వాడీస్లో కూడా చాలా వరకు అవగాహన ఇస్తున్నారు. ఎందుకంటే అది తప్పించకపోతే ఇంకా చాలా మంది పిల్లలు రక్తహీనతలోకి వెళ్ళిపోతున్నారు. సో అందుకని చెప్పి వీటిల కోసం చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ మన పిల్లల్ని అక్కడ వరకు వదిలేస్తాం. స్కూల్ ఎంతవరకు తీసుకోగలుగుతుంది పోషకాహారం ఇవ్వడం వరకు? మానసిక స్థితి, ఇంట్లో పరిస్థితులను బట్టి మొదలవుతుంది. పోషణ అని అంటే అది ఒక ఆహారానికి సంబంధించిందే కాదు, మానసిక స్థితికి కూడా సంబంధించింది. సో అలా దాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు క్యారీ చేస్తాం. అలా చేసేటప్పుడు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వాలనుకునేటప్పుడు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు వాళ్ళకి ఒక ఆహార అలవాట్లు నేర్పించేటప్పుడు టైం, స్పేస్ అండ్ కూర్చుని తినే విధానం. గ్యాడ్జెట్ ఇస్తే కానీ తిన్నాము అన్న స్టేజ్కి మనమే తీసుకొస్తున్నాం, వాళ్ళు తప్పేమి లేదు, మనమే ఫస్ట్ ఒక పూట తినలేదు
1: అన్నట్టుగా పేషెన్స్ లేక, ఓపిక లేక.
0: ఇప్పుడు ఒక పిల్లోడు తినిపించాలంటే పూర్వ రోజుల్లో ఒక గంట అయినా పెట్టి, ఈ రోజు ఒక నాలుగు ముద్దలు పెట్టినాక ఇంకా వాడు అలా తిప్పుతూ ఉంటే నా వల్ల కాదు నువ్వు తిన వదిలేస్తున్నాను. అంటే తప్పు మనల్ని పట్టట్లేదు, తెచ్చుకోవాలి మనం. పిల్లలు వచ్చేదే మన ఓపికను టెస్ట్ చేయడానికి. సో దానికోసం ఏంటంటే ఓ పర్టికులర్గా ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేయండి. అలవాట్లు మారిస్తే పిల్లల్లో తప్పకుండా ఆకలి పుడుతుంది. మందుల ద్వారా ఆకలి రాదు. చాలా మంది వస్తారు మా దగ్గరికి, మందుకి ఆకలి వేస్తుంది, మందు ఇవ్వండి ఆకలి వేయడానికి.
1: ఆకలి పుట్టించే మందు,
0: ఆకలి పుట్టే ఉంచే మందులు ఏమీ లేవు. సహజంగా పళ్ళు ఎక్కువ ఇస్తే, నీళ్ళు ఎక్కువ తాగించి, ఆటలు ఎక్కువ ఆడిస్తే ఏ మెడిసిన్ అవసరం లేదు. మన దగ్గర ఉన్న మెడిసిన్స్ లోపల నుంచి బయటకు వస్తాయి. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం, గ్యాడ్జెట్స్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఎటువంటి వ్యాయామం లేదు. సో స్థూలకాయం ఎందుకు వస్తుంది రోజుల్లో? వ్యాయామం లేదు, ఆడుకోరు. పోనీ వాళ్ళు ఆడాలంటే ఫస్ట్ మనం వాళ్ళతో ఆడాలి. ఆ స్పేస్ ఆ టైం మన దగ్గర లేదంటాం. లేకపోయినా అట్లీస్ట్ వాడు ఏం ఆడతాడో వాడు మనసులో ఉంది తెలుసుకోవడానికైనా టైం ఇవ్వండి. లేదు అన్న పదం మనం సృష్టించుకునేదే తప్ప ఆ నిజంగా అక్కడ లేదు అన్న మాట లేదు. సో అందుకని చెప్పి అలవాట్లు, వ్యాయామం అండ్ వాళ్ళు మనతో మసిలే విధానం, అంటే మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాము, వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు అనేది క్రమశిక్షణలో పెంచితే మీరు ఆఫ్టర్ 20 తర్వాత మీ పిల్లల గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంతో ఎలా పోరాడాలో తెలుసుకున్నారు, తన పట్ల, శరీరం పట్ల, తన అలవాట్ల పట్ల తనకు ఒక అవగాహన వచ్చిందని మీరు హాయిగా ఉండొచ్చు.
1: మహాలక్ష్మి గారు, మరి ఇప్పుడు చెప్పారు మీరు గర్భ సంస్కారాన్ని కూడా మనం వింటున్నాము ఈ మధ్య, అంటే గర్భం దాల్చినప్పటి నుంచి మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన ఆహారం ఎలా ఉండాలి, అన్నింటి మీద అవగాహన వచ్చింది. బట్ మీరు చెప్పిన విషయం ఏంటంటే 1000 డేస్ అని చెప్పారు, అంటే 2వ బర్త్డే వచ్చే వరకు. మరి ఇప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ మన ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నట్టే, వన్స్ డెలివరీ బయటకు వచ్చిన తర్వాత మనం అన్నం పెట్టేటప్పుడు మన చేతి స్పర్శ కానీ, మనం అప్పుడు ఉన్న ఎమోషన్స్ కానీ మనం ఆహారం ద్వారా బిడ్డకి క్యారీ చేస్తామంటారు?
0: 100% ఉంటాయి. ఇప్పుడు అందరూ అలోపతికి ఎంత ఇస్తున్నారో ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా అంతే ఇస్తున్నారు, హోలిస్టిక్ అప్రోచ్ కూడా అంతే ఇస్తున్నారు. ఎందుకు అంటే మానసిక స్థితి రానన్న రోజుల్లో వ్యాధులకి కొత్త కొత్త పేర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం పెట్టిన పేర్లే, అవి కొత్తగా ఏమీ లేవు, మనం పెట్టుకునేవి. సో రానున్న రోజుల్లో మానసిక స్థితి బాగాలేక వాటికి చాలా పేర్లు వస్తాయి. ఎందుకంటే ఒక్కరితో ఒక్కళ్ళు మాట్లాడుకునేది శూన్యం అయిపోయింది, ఎంతసేపు మనకు గ్యాడ్జెట్. సో దానివల్ల ఏమవుతుందంటే తల్లి ఎంత అవగాహన అంటే, మీకు అట్మాస్ఫియర్ బాగాలేదు ఇంట్లో, సపోర్ట్ ఎక్కడి నుంచి లేదు. సో ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు. సో తనకు తాను సపోర్ట్ ఎలా ఇచ్చుకోవాలి అన్నది నేర్చుకోవాలి. మాక్సిమం మీకున్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికే ట్రై చేయండి. మీ ఎవరైతే జీవిత భాగస్వామి ఉంటారో వాళ్ళతో చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా వాళ్ళలో మార్పు వస్తుంది. పిల్లల్లోని మనం చేసే పనులు క్యారీ అవుతాయా? ఆబ్వియస్లీ తల్లి స్పర్శ, తల్లి వండే విధానం, తల్లి ఆలోచనలు

0: మనం వండే పదార్థాల మీద 100% పడతాయి. ఎందుకు అని అంటే ఒక్కసారి గమనించి చూడండి, మీరు మనసు పెట్టి వండేదానికిన్నో ఆ రోజు మీరు కోపంతో వండేదానికి దాని అవుట్పుట్ ఎలా వస్తుందో, ఆ రుచి ఎలా ఉంటుందో మనకు మనం ఆడవాళ్ళగా మనమే గమనించుకోవాలి. సో అది మీకు కనిపించినవి కొన్ని ఉంటాయి, ఆ కనిపించినవి తప్పకుండా పిల్లలమే. గర్భ సంస్కారం అనేది పిల్లల కడుపులో ఉండగా మనం ఏవైతే మన ఆహారం పట్ల కానీ మన ఆలోచనల పట్ల కానీ శుద్ధి చేసుకోవడానికి అదొక క్రియ. అండ్ పిల్లలు పుట్టాక కూడా ఇది చేయొచ్చు. పిల్లలు 6 సంవత్సరాల వరకు మీరు ఎటువంటి వాతావరణంలో పెంచుతారో అదే వాతావరణమే వాళ్ళు క్యారీ చేస్తారు మొత్తం లైఫ్ లాంగ్. సో అందుకే అంటారు స్పాంజ్ లాంటి వాళ్ళు పిల్లలు. మీరు ఎక్కడ కూర్చోబెడితే, మీరు తడిలో పెడితే తడినే లాక్కుంటుంది, చెత్తలో పెడితే చెత్తే లాక్కుంటుంది స్పాంజ్. సేమ్ మీరు ఎటువంటి అట్మాస్ఫియర్ లో పెంచుతారో మీ ఇంట్లో వాతావరణం బట్టే మీ పిల్లలు పెరుగుతారు. వాళ్ళు కొత్తగా ఎక్కడి నుంచి నేర్చుకోడు. అండ్ వీళ్ళు కొంతమంది చెప్పుకుంటారు వీళ్ళ తాతలాగా, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. జీన్ క్యారీ కాదు, మీరు మీ అలవాటులే పిల్లలు క్యారీ చేస్తారు.
1: మహాలక్ష్మి గారు, ఇప్పుడు న్యూట్రిషన్ అని అంటే ఇది చాలా కాస్ట్లీ అఫేర్ అనే అపోహ అందరికీ ఉంది. నార్మల్ పీపుల్ ఇదంతా మనకు కాదులే, మనం ఉన్నదే మనం తిందామని అనుకుంటారు. ఈ డ్రై ఫ్రూట్స్కి మనం ఎఫర్ట్ చేయలేమనుకుంటారు, ప్రోటీన్ అంటే నాన్ వెజ్కి ఎఫర్ట్ చేయలేమనుకుని ఇలా చాలా అపోహలు ఉన్నాయి. సామాన్యులకు కూడా అంటే మీరు డ్రై ఫ్రూట్స్కి కొంచెం ఆల్టర్నేట్ కానీ, కాస్ట్లీ ఫ్రూట్స్కి కానీ కొంచెం ఆల్టర్నేట్ కానీ ఏ విధంగా మహిళలకు కానీ ఈ చిన్నపిల్లలకు కానీ సజెస్ట్ చేస్తారు?
0: ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన క్వశ్చన్. ఎందుకంటారా, చాలా మంది అడిగేది ఇది. అంటే కింద నుంచి పై స్థాయి వరకు వచ్చే డౌట్ ఇది.
1: బేసిక్ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ మైండ్ లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్, ఇది మనకు అవసరమా, ఇది మనకి చాలా దూరం, ఏదో డబ్బున్న వాళ్ళు కానీ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కానీ ఇది చేయగలరు.
0: ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది, సి నాలెడ్జ్ ఓవర్వెల్మింగ్ అంత ఎక్కువ ఉంది, లేదని అంటాం లేదు. మనం చూస్తాము కానీ దాని యాక్షన్ ఫామ్ లోకి వచ్చేసరికి మనం ఆచరణలో పెట్టలేము. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు వాల్నట్స్ అన్నారు, బ్రెయిన్ డెవలప్మెంట్ కి పిల్లలకు చాలా అవసరం. వాల్నట్స్ ఇవ్వలేము మనకు అంత స్థూమత. అవిసె గింజలు ఉంటాయి, అవిసె గింజలు తీసుకోవచ్చు, అవిసె గింజలు పౌడర్ చేయొచ్చు, అన్నంలో కలపొచ్చు, అండ్ వాటితో లడ్డూలు చేయొచ్చు, చిక్కీలు చేయొచ్చు, నువ్వులు ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్ అన్నారు, మాంసకృతులు కావాలనుకుంటారు, నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఏవైతే పొద్దుతిరుడు గింజలు, ఇవన్నీ కూడాను మీరు చికెన్ కో మటన్ కో పెట్టే కాస్ట్ లో ఇవన్నీ పావు పావు తీసుకొని లడ్డూలు చేసి ఇచ్చినా కూడా పిల్లలకు సాయంత్రం స్నాక్స్ టైంలో ఆ బజ్జీలు సమోసాలు ప్లేట్లు ఇవి పెట్టుకున్నా సరిపోతాయి. శనగలు, రాజ్మా, ఇవన్నీ కూడా ఏంటి, ఆకుకూరలు, వైటమిన్స్ కావాలి, పళ్ళు, ఇవి కావాలంటే ఏంటి, దానిమ్మ, లేకపోతే బయట నుంచి వచ్చే ఎగ్జాస్టిక్ ఫ్రూట్స్ ఏవైతే, ఈ డ్రాగన్ ఫ్రూట్స్, ఇవి
1: కివీస్,
0: ఇవి మనకు కాదు. మన శరీర ఆకృతి, మన జీర్ణ వ్యవస్థ ఎలా నిర్మించబడిందంటే మన ప్రకృతిలో ఏవైతే దొరుకుతాయో దాని తగ్గట్టుగా డిజైన్ చేయబడింది మన పొట్ట. మనం ఏవో కొత్త తీసుకొస్తే ఏదో సామెత ఉంది, ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమన్ అని. అలా అన్నట్టు మన శరీరానికి తగ్గట్టుగా మనం ఏ వాతావరణంలో పెరుగుతున్నాం దాని తగ్గట్టుగానే తినాలి. సో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి,
1: అంటే ఇప్పుడు ముంజులు వస్తున్నాయి కదా,
0: తాటి ముంజులు వస్తాయి, తర్వాత మామిడికాయలు వస్తాయి, ఈ ద్రాక్ష పళ్ళు వస్తాయి, ఇవన్నీ అఫోర్డబుల్ సీజనల్ ఫ్రూట్స్. వన్స్ ఇన్ అ వైల్ పర్వాలేదు. రోజు మన పిల్లలకి బలం లేదు, ఎదుగుదల లేవట్లేదు అంటే దీంట్లో రెండు విషయాలు మాట్లాడాలి. ఒకటి, ఆహారం మీరు ఎంత ఇస్తున్నారో వ్యాయామం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. తగ్గాలన్నా వ్యాయామం అవసరం, పిల్లలు అవ్వాలన్నా వ్యాయామం అవసరం. అంటే మన శరీరాన్ని మనం ఎంతైతే వాడుకుంటే అది మనకు అంత సహాయం చేస్తుంది. ఇంకా ఫ్రూట్స్ అన్నారు, ఫ్రూట్స్ లోనే అరటిపండు దొరుకుతుంది, జామకాయ దొరుకుతుంది, అండ్ యాపిల్స్ అయితే కొనే ఎఫర్ట్ ఉండే వాళ్ళకి ఉంటుంది. ఈ ఖచ్చితంగా ఈ రెండు ఫ్రూట్స్ అయితే కొనుక్కోగలం కదా, రేకాయలు ఇవన్నీ మనకు దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో కొనుక్కోగలం, తాటి ముంజులు ఇవన్నీ కొనుక్కోగలం, మామిడి పండ్లు, మామిడికాయలు ఇవి కొనుక్కునేవి. అంటే రోజు కాకపోయినా రోజుకు రెండు ఫలు అటిపళ్ళు తినలేమా, తినగల, జామకాయ, బొప్పాయికాయ ఇవన్నీ ఎఫర్ట్. ఇవి అయిపోయినాయి, ఆకుకూరలు వచ్చేటప్పుడు కంపల్సరీగా వారానికి 3-4 సార్లు, అందులో రోజులో 2 సార్లు ఆకుకూరలు తిన్న తప్పేం లేదు. అన్నం ఎంత మోతాదులో తీసుకుంటున్నామో కూర అంతే మోతాదులో తీసుకోండి. పిల్లల ఎదుగుదలకైనా బరువు తగ్గాలన్నా గట్టిగా ఉండాలి, అంటే దృఢంగా అన్ని పోషకాలు పిల్లలకి అందాలి అంటే ఇవి ఖచ్చితంగా. అంటే ఆహారం అన్నది ఖరీదైంది కాదు, మన ఆలోచనలు ఖరీదైనవి అయిపోతున్నాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఉన్న దాంట్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి దానికి

0: కండిషన్ ఉంది. కాకపోతే ఏంటంటే వాటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల దాన్ని ఇలా తీసుకోవాల్సి వస్తుంది మనం.
1: ఓకే, న్యూట్రిషన్ గురించి ఈ ఎఫర్ట్ చేసే దాని గురించి చక్కగా వివరించారు. మరి మైండ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? ఎందుకంటే ఈ ఆహారం మనలో ఇమడాలి, దాన్ని మనం మన శరీరం ఉపయోగించుకోవాలంటే మన ఆలోచనల ద్వారానే కదా.
0: అవును.
1: సో దీన్ని మనం ఎలా నియంత్రించుకుని ముందుకెళ్ళాలంటారు?
0: గర్భం దాల్చిన దగ్గర నుంచే చెప్తా, ఇవి చాలా మంది దగ్గర నేను విన్నదే. ఇప్పుడు పుట్టే పిల్లలు ఆడ మగ అని ఫస్ట్ నిర్ధారణకు రావద్దు. దయచేసి ఇది అందరికి చెప్తుంది ఏంటంటే, గర్భిణీ స్త్రీ అంటే మీ ఇంట్లో ఒక జనరేషన్ అన్నదానికన్నా ఒక అద్భుతం జరుగుతుంది అన్న దానితో ఉండండి. అండ్ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో తను తన జీవితకాలం మర్చిపోలేదు. మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్రెషర్ ఇస్తారో అది బిడ్డ మీద పడుతుంది, తల్లి మీద పడుతుంది. ఈ రోజు ఆటిజం అన్న వర్డ్ ఎందుకు వింటున్నామంటే కేవలం మానసిక స్థితి, తల్లి మానసిక స్థితి బాగుండక అది బిడ్డ మీద పడుతుంది. జీన్ అవన్నీ సెకండరీ, బట్ మానసిక స్థితి, ఆ జీన్ కూడా రివర్స్ చేయొచ్చు. తల్లి మానసిక స్థితి కరెక్ట్ గా ఉండి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్, ఈవెన్ దానికి చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాలు సరిగ్గా రాని వాళ్ళు ఉన్నారు. తల్లి ఒక మానసిక సరి లేకపోతే, లాక్టేటింగ్ మదర్స్ ఈ రోజు మిల్క్ రావట్లేదన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వాలి. అంటే ప్రేమతత్వం అన్నది లోపల రిలీజ్ అయితేనే కదా ఆ మధురానుభూతి, తల్లికి బిడ్డకి స్పర్శ ఉంటేనే. అది ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డను చూసినే ఆనందం ఉన్నా బయట విన్న మాటల వల్ల తల్లికి అది చేయలేదు. ఏది ఏమైనా తల్లి ఒకటే ఆలోచించాలి, నేను నా బిడ్డ. ఇది ఎంత దృఢంగా ఉండాలంటే, మీరు లైఫ్ మొత్తం పోరాడడం ఒక ఎత్తు అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ లాక్టేటింగ్ లో కాదు, ఆటిజం అనే వర్డ్, ADHD అనే వర్డ్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అస్సలు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది తల్లికి. ఎలాంటి తల్లికైనా ఇంకొక పిల్లలతో పోల్చుకొని చూసుకునే అలవాటు ఉంటుంది, అంటే నా పిల్లడు బాగున్నాడా లేదా. సో అక్కడికి వచ్చేసరికి తల్లి అక్కడ స్ట్రాంగ్ గా ఉండలేదు. ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మన ధైర్యం మనకి ఎవ్వరు ఇవ్వరు, మనకు మనమే ధైర్యంగా నిల్చోవాలి. ఇలాంటి మానసిక స్థితి ఉంటే మీకు వీలైతే మీకు ఇష్టమైన పనులు చేసుకోండి, లేదా అక్కడి నుంచి మీరు కామ్ గా వెళ్ళిపోయి నా బిడ్డ సంరక్షణ కంటే ఇంకా ముఖ్యమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అన్న ఆలోచనతో ఉంటే మాత్రం ఖచ్చితంగా. దానికి చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. అంటే మొక్కల్లోకి వెళ్ళి కాసేపు గడపడం, ఎక్కువగా ఫ్రెష్ ఎయిర్ ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళడం, ఇలాంటి
1: ప్రకృతిలో
0: వీలైనంత వరకు ప్రకృతిలో గడిపితే మళ్ళీ మీరు రీకనెక్ట్ అవ్వగలరు. చాలా మంది అడుగుతారు ఫీడింగ్ కి పాలు సరిపోవట్లేదని చెప్పేసి. సో మానసిక స్థితి కరెక్ట్ గా ఉంటే ఫీడింగ్ అట్లీస్ట్ 6 మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. వాళ్ళ ఇమ్యూనిటీకి గ్రోత్ అవ్వాలన్నా, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలన్నా, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, మీరు బాటిల్ ఫీడింగ్ ఇచ్చిన అట్లీస్ట్ 2-3 టైమ్స్ మీ దగ్గర నుంచి మిల్క్ సెక్రీట్ అయ్యేలాగా చూసుకోవడం మంచిది.
1: మహాలక్ష్మి గారు, యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా మనం ఈ మంత్ ఈ పోషన్ పక్వాడా జరుపుకుంటున్నాం కాబట్టి, ఫైనల్గా ఉమెన్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్కి శ్రోతలకి ఇచ్చే సందేశం ఏంటండి?
0: తల్లి మానసికంగా గట్టిగా ఉండి పోషణ ఆహారంతో పాటు బిడ్డల్ని సంరక్షించుకునే దిశగా అడుగులు వేస్తే, ఇది పోషన్ పక్వాడ అనేది ఒక కార్యక్రమం లాంటిది కాదు, సో ఇదొక ఉద్యమం. సో ఎందుకు ఇంతమందిని తీసుకొచ్చి చెప్తున్నారు అని అంటే, మనం ఎక్కడికో వెళ్తున్నాం అది కాదు, బంగారు భవిష్యత్తుని ఇవ్వడం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ మన కోసం పెడుతున్నారు. సో మంచి బాట వేయ పడుగులే వేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను.
1: ఓకేనండి, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు. సమాజం అంటే టెక్నాలజీ కాదు, అభివృద్ధి పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు న్యూట్రిషనిస్ట్ మహాలక్ష్మి గారు. చాలా చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ఇల్లందు బాటంఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపేల్, చేతు, అక్షయ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోహిణి, రోహితావల్లి, ఉమా, పార్వతీబాయి, చోటా పూరాన్, పెహల్వాన్, ఎండి షాకీర్, షహజాది, మెహ్రూన్, జగన్మాత, వీరందరి కోరికపై ఘంటసాల సుశీల పాడిన పాటకు సంగీతం సమకూర్చారు రాజేశ్వరరావు. చిత్రం ఆత్మగౌరవం.

నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరి కోరికపై సప్తపది చిత్రానికి జానకి ఆలపించిన పాటకు వేటూరి సాహిత్యం సంగీతం అందించారు కేవీ మహదేవన్. సప్తపది చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.
2: కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరేపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోరికపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించమంటున్నారు చిత్రం ప్రేమాభిషేకం.

మేఘ సందేశం చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన గీతానికి వేటూరి సాహిత్యం అందించగా సంగీతం సమకూర్చారు రమేష్ నాయుడు. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ నుండి బాలాజీ నగర్, మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాదు, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు వీరందరి కోరికపై మేఘ సందేశం చిత్రం నుండి ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, పెద్దిపోయిన సుధాకర్, లలిత వీరందరి కోరికపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం సమకూర్చగా సంగీతం సమకూర్చారు కెవి మహాదేవన్. చిత్రం జీవన జ్యోతి.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాష్ నగర్ నుండి సిరిపురం రాజేష్, అనసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్, కుమార్, కార్తీక్, హర్షవర్ధన్ వీరందరి కోరికపై మనస్సు

ఇంతవరకు మీరు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: డిఎన్వి సాయి కృష్ణ, మాధవ్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
1: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులెవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి, వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పిపి రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
2: ఆయనతో నీకు పనేంటి?
1: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు, బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పిపి రావు గారిని పిలుస్తావు?
2: నీ మొహం మండ, ముందా పిచ్చి పిలుపు మానే. పిపి రావు ఏంటయ్యా చండాలంగా? పీతలపాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
1: వచ్చిన కవర్ మీద పిపి రావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతలపాటో?
2: పీతల పీతలపాటి.
1: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
2: పిలవటం కుదరదయ్యా.
1: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
2: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలా.
1: అదేంటండి ఈ అవతారం? ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో? సారీ,

0: ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి, మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
1: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
0: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
1: నువ్వే అన్నావు కదయ్యా, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
0: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంకులో పడిపోయిందా?
2: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ, మీరు మీ పిసినార్తనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
0: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెట్రిన్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
1: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సింది, నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
0: పోనివ్వక ఏం చేస్తారు సార్, రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
1: తిప్ప నీ బొంద, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
0: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
1: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
0: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
1: అదే, అలా పారిపోయి బతికిపోయావు, ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
2: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
1: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమారిన లెటర్.
2: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
1: పార్వతి పార్వతి,
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
1: పార్వతి
2: ఏంటో చెప్పండి.
1: నీ వయసు ఎంత?
2: 55.
1: నా వయసు
2: 60.
1: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
1: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
2: కొంప కాదు కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
1: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క, ఏ నీళ్ళో పోసుకుని దాస్తా.
2: చిచ్చి, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
1: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
2: అయ్యో,
1: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు.
2: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
1: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
2: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు. పాపం, మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
1: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
2: అబ్బో, మీరు మీకు ఒక విలువ, అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
1: అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు, ఎందుకంటే మన గురించి

0: వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమనర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి, నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
1: సరేలేండి. మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకు లేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది. అంతే తేడా.
0: ఆ తేడా ఏముందిలే? అయినా ఎవడేమనుకుంటే మనకేంటి? మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
1: అంతేలేండి. మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికీ ఎలాంటి సహాయం చేయకండి.

0: ప్లస్ే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
1: సరేలేండి. మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది. అంతే తేడా.
0: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి? మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం, అంతే. నువ్వేమంటావు?
1: అంతేలేండి. మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
0: అప్పుడు నువ్వేమన్నావు?
1: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
0: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రారాదు?
1: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
0: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
1: ఓ, గురువారం ఉపవాసం కదూ?
0: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు. అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
1: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
0: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాల నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
1: పెద్ద ఘనకార్యం.
0: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
1: అబ్బే, ఏం లేదులేండి. మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
0: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థం అవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
1: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
0: భలే చెప్తావు పార్వతి. అయితే నేను ఒక్కడే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
1: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
0: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
1: చచా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు. నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి.
1: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులేమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు. లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులేయగలడు.
1: బాగా చెప్పావన్నయ్య. అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
1: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు. ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళు అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాణ్ణి కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. గాని వాడికి సాక్షాత్తు అర్ధాంగివి. వాడిని, వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
1: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో

0: ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్యా.
1: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా. వాళ్ళలో కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
0: మార్పా? ఆయనలోనా?
1: అవును.
0: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావు అని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్యా.
1: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
0: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్యా, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
2: పార్వతి, పార్వతి.
0: అబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
2: బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
0: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
2: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా? అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
0: శుభలేఖ?
2: ఏదో చిన్న కాగితం కూడా ఉందే. కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
0: ముందు చదవండి.
2: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టిబాబు, నీ విని కొడుకులేడు బడుద్దాయ్. బాగానే సంబోధించాడు నన్ను.
0: చదవండి.
2: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్నా పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
0: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
2: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కకృతి బుద్ధిని రాస్తాడా?
0: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
2: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా, వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపన్న లేదు, దానికి పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తన ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలిడ ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
0: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
2: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజుల ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
0: మీరెలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
2: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు, పప్పు, బియ్యం ఖర్చు లేనట్టే.
0: అవునండి, కానీ కేవలం ఊరెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
2: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా.

0: మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెళ్ళిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి, మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకు సొద్దు దండగా? చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్లినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
0: అదుగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థంగిని కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యమన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పరమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్ళేండి పోనిద్దురు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి, అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోని ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
0: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, కానీ ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిని కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
0: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
1: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
1: అయ్యో,
0: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారెలు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారెలు ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి.

0: కాఫీ వేడి చేస్తున్నా.
1: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్లే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాణ్ణి.
0: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
1: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా. అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్ళు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు. మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరు పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
0: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
1: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ల మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
0: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ల బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్లకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
1: నా మాట తీరే అంత? ప్రేమట అభిమానమట, అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
0: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు? మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
1: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద, పడమటి వీధికి వెళ్దాం.
1: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు, ఫోను
2: అంతా విన్నాను రా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా, రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే, నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నాం అంతే.
1: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను, మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం. పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
1: ప్రవచనాలు వినడానికే?
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నారా? ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లెమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
0: మంచిదన్నయ్య, అలాగే వెళ్ళండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
0: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధగీత వినాల్సిందే అన్నమాట.
2: ఎవరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటుంది లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలాగైనా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకేం నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని

0: దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్లా డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
1: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
0: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా
1: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
0: నీకు తెలుసుగా, చెప్పు, వింటాను.
1: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
0: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టమేంట్రా? పిల్లలు పెళ్ళిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చి పడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకింత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదకి వెళ్దాం.
1: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనరా, అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
1: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనవా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం చేయాలి, కనీసం ఇంటి ముందుకొచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా గప్పిందిరా?
0: 100 తిట్టు 1000 కొట్టు మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
1: తెలుసు,
0: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
1: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వు ఉండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్గి ప్రమాదానికి లోనైతే నువ్వేం చేశావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలిన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
0: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
1: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలే. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులబాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట్రా.
0: అందుకే కదరా నేనిచ్చాను, దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
1: ఏడ్చావు, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
0: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం, నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
1: ఏంటి, నీలాగానా? సరే సరే, పద.
2: ఎలా ఉందండి అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
0: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
0: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి, మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే కేదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
0: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
0: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు, అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు, ఇంకేం అడుగుతారు అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
0: ఎందుకు?

0: ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంత హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమైనా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే
1: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
0: అంతేలేదే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
1: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
0: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయక్కర్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు, మర్యాదలేం చేయక్కర్లా. గుర్తుపెట్టుకో, వస్తా.
1: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
0: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ ఛార్జీలు బోలెడు అవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
1: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
0: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
1: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి. సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
0: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా?
1: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
0: కంగారు పడకు. నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
1: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంపతీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా. ఏం మనిషో ఏంటో. చచ్చా.
0: ఎటు చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారుల హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడిస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవడమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో మరో వస్తున్నా, అడుగుదాం. లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ నన్నా ప్లీజ్ ప్లీజ్. ఓర్ని కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
2: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు. మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
0: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
2: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికెళ్ళాలేంటి?
0: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్నవాడివి. నువ్వేమి ఇస్తావులే లిఫ్ట్
2: మాస్టర్? అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుందండి.
0: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
2: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
0: అవునవును.
2: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
0: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
2: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
0: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
2: ఉండండి, డోర్ తీస్తాను.
0: టీ బాబు,
2: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
0: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
2: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
0: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
2: మీకు కొత్తగా ఉందా?
0: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
2: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
0: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
2: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
0: ఇంతకీ నీ పేరేమిటో?

0: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా,
1: అవునవును,
0: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
0: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు, కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కింద వేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
0: అది అలా చెప్పండి మీరు, మీరు చాలా గ్రేట్ బాబా.
1: ఎందుకు
0: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను, భలే దొరికేవరా.
0: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ, ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కావురులో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు? నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
0: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేతలా, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేతలా, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమోలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
0: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
1: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
0: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి, మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
1: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
0: అలాగే బాబాయ్.
1: ఎంత చల్లగా హాయిగా ఉందో.
0: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
1: ఏమిటి మాధవ్?
0: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
1: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
0: హలో, ఓ నెగిటివ్ సార్?
1: ఎందుకు
0: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా? సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
1: మళ్ళీ ఏంటి మాధవ్?
0: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
1: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
0: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
1: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసు ఎగా అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
0: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం, అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
1: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి, నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
0: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటు గా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్నడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
1: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా?

0: మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్, నువ్వనేది?
1: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: ఓ నాయన, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా. వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గానీ నన్ను వదలడా ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే గానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
1: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
1: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు. ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్ లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్ లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. అప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
0: అయ్ బాబాయ్,
1: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్ని మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుళ్ళా కనిపించావు కదరా. ఇంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ?
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు, భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాలిన యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి, కక్కుర్తి పడి కారెక్కా. నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి, ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా, నన్ను నమ్మరా? నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
1: కామెడీ కాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము.

0: నన్ను ఎలాగైనా రక్షించు, బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడేదో ఊరేగింపులాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారికి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో!
1: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పో. నువ్వు
1: పడమట వీధికే? 100 రూపాయలు అవుతా సార్?
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనీవు.
1: అట్లాగే సార్, అట్లాగే సార్.
2: ఈ ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి!
3: సత్యమన్నయ్య, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
2: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజైతే మాత్రం మరీ 1వ పుట్టినరోజున రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్లో కూడా వాడు పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువండి.
3: ఆయన బయటికి వెళ్ళారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్ళారు.
2: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమే కదా వాడు వెళ్ళింది.
3: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్ళారు.
2: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
3: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్య.
2: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగానే పట్టలేదు కదా.
3: అయ్యో అవే మాట్లాడన్నయ్య, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
2: నేను సంతోషించాల్సిందే.
3: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
2: అసలు నేను వచ్చింది మా పిసును గుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
0: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
2: ఏంట్రా, ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు?
0: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
2: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడివి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఆయన మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
0: పరిస్థితుల ప్రభావంరా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
3: ఏమండి?
0: ఏంటి పార్వతి?
3: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
0: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
3: అలాగే, నువ్వు రా అన్నయ్య.
2: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
3: నువ్వే అనేవాడివి కదన్నయ్య, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
2: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు? ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేశాం. నువ్వు, నేను, మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేశాం.
3: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
2: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
4: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
2: అరే మాధవ్, నువ్వెప్పుడొచ్చావు?
4: జస్ట్ ఇప్పుడే డాడీ, ఇంటికి వెళ్తే.

0: అమ్మ తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ఫంక్షన్ కు వెళ్ళిందట. నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే,
1: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
0: ఆ అంకుల్ చాలా పిసినారి కదా. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
2: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు. తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
0: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
2: రైల్వే స్టేషన్ కి వెళ్తానన్నారు.
0: బస్సులోనా ఆటోలోనా?
2: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
0: ప్రాబ్లం నాకు అర్థమైందండి. నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
1: ఒక నిమిషం రా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
0: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ. నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకుల్ కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
3: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
1: ఏంటి, నన్ను కూడానా?
3: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
1: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
3: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
1: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
3: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
1: అరే అదిగో మాటల్లోనే వచ్చేశాడు. ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే, వాడే మా అబ్బాయి మాధవ్.
3: మాధవా?
1: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకు ఇంత ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాంట్రా.
0: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
3: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్.
0: అవునంకుల్, నేను మాధవ్, సత్యం గారి అబ్బాయిని. మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను, మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను, మీకు తెలుసనుకుంటా.
3: అంత డీటెయిల్డ్ గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
1: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
3: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్ గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
0: అంటే మీ జీవితంలో కూడా?
3: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. ఆ మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
1: ఎరా మాధవ్, బాగా డోస్ ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గడికి.
0: లేకపోతే నీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్లి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
2: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకెప్పటికీ తెలియకూడదు.
0: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
1: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
3: ఏంట్రా?
1: మొదటి జన్మదినం ఆయన రాయించావేంట్రా?
3: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేను ఇంతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంట. ఆకలి కొన్న వాళ్లకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కనిపించే వెలుగులు చూస్తే కలిగే తృప్తి ముందు

0: సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా. ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
1: భయమా? నిన్ను భయపెట్టిన భయం గురించి చెప్తావా?
2: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేవుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది. మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా. వస్తారా, లిఫ్ట్ ఇస్తా?
0: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్ లోనైనా వెళ్తాను, కానీ ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన. తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట, చిత్రం మనసంతా నువ్వే.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, చిత్రం ప్రేమించు పిల్లాడు.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, చిత్రం జస్టిస్ చక్రవర్తి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సీను చిత్రం నుంచి పార్థసారథి చిత్ర పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట సీతామహాలక్ష్మి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పెదరాయుడు చిత్రం నుంచి జేస్దాస్ చిత్ర పాడిన పాట.

0: నీ కొలుకులు.
1: నీ తలుకులు
0: అబ్బా, నీ కొలుకులు
2: తలుకులు
0: గిలిగిలి
2: గిలిగిలి.

మీరు విన్న ఈ పాట చిలక జోస్యం చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. ఇప్పుడు వినండి ప్రేమ కానుక చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: అప్నే పరివార్ కు దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకి డాక్ ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా indiapost.gov.in పర్ లాగ్ ఆన్ కరే.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు మెట్రో తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు పంపించారు. గత నెల 23-24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో 1వ ఫేజ్ ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు 2వ ఫేజ్ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్ కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం వల్ల మెట్రో 1వ ఫేజ్ నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. అలాగే 2వ ఫేజ్ డిపిఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. మారుతున్న నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి డివిజన్ శ్రీరాంబాగ్ బస్తీలో కేంద్ర మంత్రి పర్యటించారు. అక్కడి రామ్లీలా గ్రౌండ్స్ లో స్థానిక ప్రజల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాలతో పాటు నాచారం కాలనీకి చెందిన 361 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములను సేకరించి 100 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈరోజు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల్లోని కోటిలింగేశ్వర స్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో

0: చేపట్టవలసిన అభివృద్ది పనులను పరిశీలించారు.
1: ఇవైతే 10 కోట్ల రూపాయల దేవాలయం పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఒడ్డున పుష్కరిణి ఘాట్స్, 16 కోట్ల రూపాయలు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటిలింగ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గోదావరి పుష్కరాల సంవత్సరకాల క్రితమే 117 కోట్ల రూపాయలు నిధులిచ్చినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు
0: తెలియజేసుకుంటున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు విమర్శించారు. ఈ పంప్ హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందన్నారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి ఈరోజు పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తామని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వరి సాగులో అధిక దిగుబడుల కోసం ఆరోగ్యకరమైన నారుమడి తయారీకి రైతులు ప్రత్యేక శ్రద్ద వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు రైతులకు సూచించారు. విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి, అనంతరం 36 గంటలు మూటకట్టి, మొలక వచ్చిన తర్వాత సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు యూరియా బుకింగ్ యాప్లో రాష్ట ప్రభుత్వం పలు మార్పులు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 ఎకరాల వరకు ఒకేసారి, 2 నుంచి 5 ఎకరాల వరకు 2 విడతల్లో, 5 ఎకరాలకు పైగా సాగు చేసే రైతులు 40-30-30% నిష్పత్తిలో 3 విడతల్లో యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ మండలం తుడుకుర్తి గ్రామంలో 140 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రాగల 3 రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెదపల్లి, భూపాల్పల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు భర్తీకి రాష్ట స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించిన లోకల్ క్యాడర్ వివరాలు, విద్యార్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా మరికొన్ని రోజుల్లోనే అధికారిక నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: प्रतिबन्धानिरस्तीकृताः इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ సాయంత్ర ప్రసారాలను మీకోసం వినిపిస్తున్న మీ రేడియో నేస్తం డాక్టర్ డిఎల్ అనురాధ. ముందుగా ఈ పూట ప్రసారంలోని అంశాలు. ఈ పూట 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీతంలో ప్రేమ్కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు. 7:45 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ సెట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు. 10:00 మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారంలోని విశేషాలు.

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి చెరుకూరి సీతమ్మాలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో జూనోసిస్ డే సందర్భంగా వ్యాధులు నివారణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 అభివృద్ధి కార్యక్రమాలలో బహుజన బాంధవుడు బాబు జగజ్జీవన్ రామ్ ప్రసంగం ప్రసారమవుతుంది. 7:30 గ్లోబల్ ఫర్గివ్నెస్ డే సందర్భంగా క్షమాగుణం బలహీనులకు బలం, బలవంతులకు వరం శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం.

8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10:00 జునోసిస్ డే సందర్భంగా ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 చిత్రగీతాలు వినవచ్చు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో వన మహోత్సవం మన బాధ్యత ప్రసంగం వింటారు. ఇంకా జాతీయ సమగ్రతకు పర్యాయ పదం శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు హేమలత గారి ప్రసంగం వింటారు. 12:10 ప్రాంతీయ వార్తలు. 12:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమములు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం వినవచ్చు. 4:00 చిత్రగీతాలు వింటారు.

నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో కోళ్ల పెంపకంలో మెళుకువలు పరిచయ కార్యక్రమం. చిక్కుడు సాగులో సాగు మేలైన యాజమాన్యం. ఇంకా జానపద గేయం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00 శ్రీ గడ్డం అంజయ్య గారి బృందం సమర్పించు చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: దేవరా చిత్రం నుంచి అనిరుద్ధ శిల్పారావు పాడిన పాట.

మీరు విన్న ఈ పాట ఈగా చిత్రం నుంచి విజయ్ ప్రకాష్ పాడిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు విన్నారు. నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు, ఆరోగ్యానికి పండ్ల కూరగాయల రసాల గురించి వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మనలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, ఎటువంటి పోషకాలు ఉన్న పదార్థాలను మనం తిని మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్న వివరాలు మనకు అందజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నూటికి నూరు పాలు నిజం. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే పోషక విలువతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అసలు రోగ నిరోధక శక్తి అంటే ఒక రోగకారక సూక్ష్మ జీవులకు విరుద్ధంగా పోరాడగలిగే ప్రతిఘటనా సామర్థ్యం. జీవిలోని రోగ నిరోధక శక్తికి ఆ జీవికి వ్యాధులు కలగకుండా రక్షణగా నిలబడుతుంది. శరీరంలో ఉండే ప్రతి జీవులు అంటే యాంటీబాడీస్, రోగకారక సూక్ష్మజీవులకు బ్యాక్టీరియా, వైరస్ మొదలగు వ్యాధికారక జీవులు లేదా తెల్ల రక్త కణాల సున్నితత్వం విరుద్ధంగా జరిపే ప్రతిచర్య కారణంగానే రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. రోగ నిరోధక శక్తి అనేక రకాలుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి జీవి పుట్టినప్పటి నుండి ఉండొచ్చు. జన్మతః సిద్ధించే రోగ నిరోధక శక్తి లేదా రోగకారక జీవులకు బహిర్గతమైన తర్వాత దశలో పొందినదైనా కావచ్చు. ప్రతి జీవుల ప్రత్యక్ష పాలన పొందిన రోగ నిరోధక శక్తి వల్ల సిద్ధించింది కావచ్చు. ఇది సహజమైనది కావచ్చు. బహిర్గతము కావడం వల్ల సిద్ధించింది లేదా సింథటిక్ అంటే వ్యాధి టీకాలు వేయడం ద్వారా కూడా ఇటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడము కావచ్చు. అంటువ్యాధి ఒకసారి సోకిందంటే అది వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. అంటువ్యాధి వ్యాప్తి అనేది ప్రత్యక్షంగా పరోక్ష సంబంధం ద్వారా సంభవించవచ్చు. వ్యాధిగ్రస్తుడికి సంబంధించిన వస్తువులను తాకడము ద్వారా కూడా అంటువ్యాధి సోకవచ్చు. ఇంకా ఈ అంటువ్యాధులు గాలి ద్వారా, తుంపర్ల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా కూడా వ్యాపిస్తాయి. కాబట్టి వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రోగ నిరోధక శక్తిని కలిగిన ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడమే కాకుండా సంఘటిత రోగ నిరోధక శక్తి భావన ప్రకారం మొత్తం సమాజాన్ని కూడా కాపాడిన వారవుతారు. వ్యాధులకు టీకాలు వేయడం, వ్యాధికారక జీవులతో ప్రత్యక్షంగా ఎదుర్కోవటమే కాకుండా ఆహారం పట్ల జాగ్రత్త వహించడం, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని, పోషకాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటివి ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు. ఈ మాంసకృత్తులు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా వ్యాధులను నివారించి ఆరోగ్యమును తిరిగి పొందడంలో ఎంతో దోహదం చేస్తాయి. కనుక ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్లను చేర్చడం ఎంతో అవసరము. ప్రోటీన్లు ఎక్కువగా గల ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు, పాలు, గ్రుడ్లు, సోయా ఉత్పత్తులు మొదలగునవి. ఇక విటమిన్ ఏ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, చర్మ ఆహార నాళిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. విటమిన్ ఏ ఎక్కువ గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, క్యారెట్, పాలు, బొప్పాయి, టమోటా, ముడి పదార్థాలు మొదలగునవి. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి ముఖ్య కారకాలు. ఇవి మరీ ముఖ్యంగా ప్రతిజీవులంటే యాంటీబాడీస్ తయారీకి దోహదం చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా గల ఆహార పదార్థాలు పుల్లటి పండ్లు అనగా నిమ్మ, నారింజ, బత్తాయి, ఆకుకూరలు, టమోటా మొదలగునవి. ఇక విటమిన్ ఇ, ఇది ప్రత్యక్ష కారిణి అంటే యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ప్రొద్దుతిరుగుడు నూనె, గింజలు, పుష్ప నూనె మొదలగునవి. ఇక జింకు ధాతువు రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలో, గాయాల నివారణకు దోహదం చేస్తుంది. జింకు ఎక్కువగా గల ఆహార పదార్థాలు ముడి ధాన్యం, బీన్స్, పాలు, మాంసము, సముద్ర ఆహారము అంటే చేపలు, రొయ్యలు. ఇక ఇతర పోషకాలు అంటే విటమిన్ బి 6, విటమిన్ బి 12, కాపర్, ఫోలేట్, సెలినియం, ఇనుము మొదలగు స్థూల సూక్ష్మ పోషకాలు కూడా రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయి. కనుక మనం ప్రతి

0: రోజు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాలు సమపాలలో లభించి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయ రసాలు చాలా చక్కగా ఉపయోగపడతాయని వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు, మానవ శరీరానికి కావలసిన అన్ని రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు అందుబాటులో ఉంచుతాయి. ఉపవాస సమయంలో శరీరంలో పిండి పదార్థాలు అధికమై కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందులో యూరిక ఆమ్లాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆమ్లత్వాన్ని శరీరం నుండి తొలగించడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. కొన్ని రకాల తాజా పండ్లు, కూరగాయల రసాలు అన్ని రకాల మానసిక రుగ్మతలను, ఇతర వ్యాధుల నివారణ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ పండ్ల రసాలలో లభ్యమయ్యే ఆమ్లాలు, వేసవిలో అందుబాటులో ఉండే నిమ్మ, అనాస, టమోటా వంటి పండ్ల రసాలలో సిట్రిక్ ఆమ్లం అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఆమ్లాలు కొన్ని రకాల పండ్లలో అందుబాటులో ఉంటాయి. పండ్లు సాధారణంగా 4 రకాలుగా లభ్యమవుతాయి. కూరగాయల పండ్లు, టమోటా, దోస. ఆమ్లత్వం కలిగిన పండ్లు నిమ్మ, నారింజ, అనాస, స్ట్రాబెర్రీ. కొద్దిగా ఆమ్లత్వం కలిగినవి యాపిల్, పీచ్, బెర్రీ. తీయటి పండ్లు బొప్పాయి, జామ, తీపి ద్రాక్ష. ఆస్కార్బిక్ ఆమ్లం బత్తాయి పండు రసంలో 32 నుండి 21 మిల్లీగ్రాముల వరకు అందుబాటులో ఉండగా యాపిల్ పండు రసంలో సుమారు 4 మిల్లీగ్రాములు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ప్రత్యేక సూచనలు ఏంటంటే, తాజా పండ్లను మాత్రమే రసము తీయడానికి ఉపయోగించాలి. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వలన కొన్ని రకాల పోషకాలు, ముఖ్యంగా విటమిన్ల నష్టము ఎక్కువగా ఉంటుంది. పండ్ల రసాలను చిక్కగా తీసుకొనరాదు. తగినంత నీరు కలిపి పల్చగా చేసి సేవించడం ఆరోగ్యరీత్యా మంచిది. పండిన మామిడి పండ్ల నుంచి కాక పచ్చి మామిడి కాయల నుండి కూడా రసాన్ని తయారు చేయవచ్చు. బయటకు తీసి రసాన్ని పిండి కొద్దిగా బెల్లము, తగినంత ఉప్పు, యాలకల పొడి, నీరు కలిపి సేవించవచ్చు. దీనిని ఉత్తర భారతదేశంలో పన్న అంటారు. వేసవికాలంలో ఇది చక్కని ఆరోగ్యవంతమైన పానీయము. ఇది శరీరానికి చర్వను ఇస్తుంది. ఇక పండ్ల రసాలు కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజల్లో. వాటి గురించి ఈ వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. దగ్గు జలుబుతో బాధపడేవారు నిమ్మరసం త్రాగకూడదంటారు. తరచూ జలుబు రావడానికి కారణం రోగ నిరోధక శక్తి తగ్గడమని చాలా మందికి తెలియదు. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే నిమ్మకాయల వలన జలుబు తగ్గుతుందని తప్ప పెరగదు. జలుబుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి సేవించాలి. భోజనం తిన్న 30 నిమిషాల తర్వాత ఖర్జూరం తినడం ఆరోగ్యరీత్యా మంచిది. పరగడుపున పుచ్చకాయ తినరాదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు త్రాగరాదు. భోజనం తర్వాత మాత్రమే పుచ్చకాయ తినాలి. పరగడుపున అనాస పండు అసలు తినరాదు. ఇక సౌందర్య సాధనంగా పండ్ల రసాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముల్లంగి రసము శరీరం మీద వచ్చే శోభిమచ్చలకు రాత్రిపూట 10 రోజుల పాటు పైపూతగా లేపనం వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఖర్జూర రసాన్ని చర్మంపై పూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. ఇక ఉల్లిపాయ రసములో పసుపు కలిపి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. గజ్జి, తామర వంటి వ్యాధులతో బాధపడేవారు అనాస పండు రసాన్ని ఆయా భాగాలపై పూతగా రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. శిరోజాలకు మెరుపు రావాలంటే ద్రాక్ష రసం మంచిది. ద్రాక్ష రసాలు ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడేవారికి లేదా తరచుగా మలబద్ధకానికి గురయ్యే వారికి 1 గ్లాస్ బీట్రూట్ రసం, నిమ్మరసం 1 చెంచా కలిపి తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. పోషక విలువలు కూడా పెరుగుతాయి. క్యారెట్, బీట్రూట్, దోసకాయల రసం సమపాలలో కలిపి ఉదయం పూట పరగడుపున త్రాగితే మూత్రపిండాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు ఎంతో దోహదం చేస్తాయని తెలియజేస్తున్నారు. కాన ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రతి పౌరుడు ఈ యొక్క పండ్లు, కూరగాయల రసాలు తయారు చేసుకుని రోజు ఒకసారి సేవించడం వల్ల చక్కటి ఆరోగ్యం, చక్కటి రోగ నిరోధక శక్తిని పెంచుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణంగా దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిద్దాం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు

కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు, కార్యక్రమంలో వినండి. ఆచార్య చిత్రం కోసం హారికా నారాయణ్ సాహితీ చాగంటి ఆలపించిన రామ జోగశాస్త్రి గీతం, మణిశర్మ సంగీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. వీబీజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్టేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ వీబీజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మన్రేగా పూరే దేశ లాగూ కరే 3 సార్ లగేన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ హై. 1 సార్ 2 సార్ నహీ పహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ మే లాగూ హో గయి. 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార్. 5 సార్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయి తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే. సమృద్ధ ఆర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధన ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపు

లు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన

0: మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమాపేశాలు ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమాపేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
1: साइकिलिंग हार्ट को ठीक रखता है और बॉडी को भी फिट रखता है, सोल को भी ठीक रखने का काम करता है. एक साइकिलिंग से पॉल्यूशन का सॉल्यूशन होता है, अपने स्वयं को फिट रखती है. साइकिलिंग ही ट्रैफिक का भी समाधान है. क्यों न हम साइकिलिंग करके विकसित भारत के प्रधानमंत्री जी के स्वप्न के साथ चले, यही आज आप सबसे अपेक्षा है.
0: ICC మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫీయుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్ కు చెందిన షింటారో మోచిజుక్కితో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్ కు చెందిన హోబర్ట్ హుర్కాచ్ జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్ స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్ తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్ లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోను, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్ కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్ లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్ లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. VBG రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగే ICC మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కె ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: వేళ పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్.
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆడపిల్ల అలాంటి

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు ఇంతవరకు కే ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు.

మనసంతా నువ్వే చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దూరు నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య మరియు వారి కుటుంబ సభ్యులు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఆత్మగౌరవం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెండు బాటం ఫీడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహిత్వల్లి, ఉమా, పార్వతీబాయి, చోటా పూరన్, పహల్వాన్, ఎండి షాకీర్, సహజాది, మొహరాన్, జగన్మాతా.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. మన్మధుడు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాష్ నగర్ నుంచి సిరిపురం రాజేష్, అనసూయ, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్, కుమార్, కార్తీక్, హర్షవర్ధన్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్, యశోద, సతీష్, ప్రశాంతి, శైలజ, శ్రీనివాస్, ఫణి, విజయ, సూర్యకుమార్, పద్మావతి, భార్గవ, డాక్టర్ భాను.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జీవన జ్యోతి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు లక్ష్మీదేవి పల్లి ప్రశాంతి నగర్ నుంచి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, రామూర్తి, స్వరూప, సుధాకర్, లలిత మరియు వారి కుటుంబ సభ్యులు.

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ నుంచి పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్, సాయి, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, హనుమంతరావు మరియు ఇదే పాటను వినిపించమని మరికొంతమంది శ్రోతలు మచిలీపట్నం నుంచి ప్రభావతి, పార్వతీశం, రాజేశ్వరి, హరీంద్రనాథ్, కృష్ణకుమారి, మూర్తి, భానుమతి, రవీంద్రనాథ్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు సింగభూపాలెం నుంచి కోటేశ్వరరావు, సరిత, వేదశ్రీ, కౌశిల్, వెంకట్, విష్ణు మరియు వారి కుటుంబ సభ్యులు.

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. సప్తపది చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ మరియు ఇదే పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి సీతామహాలక్ష్మి, సుధాకర్, అనురాధ, శిరీష, శ్రీరామ్, సుహాస్, అర్జున్, చిన్మయ్, వినోద్, వర్ధాన్, విదున్ మరియు వారి కుటుంబ సభ్యులు.

ಜನುತಾ.

శివ చిత్రం నుంచి. పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు విజయవాడ నుంచి పద్మజ, ప్రకాష్, రాధా, సీతారాం, భాస్కర్, స్వాతి, అనంత్, జ్యోతి, రఘు, జ్యోతిశ్రీ, ప్రసూన, శేషాద్రి, పవన్, పవన్, వాంగ్మయి, నిఖిత, సుజిత వీరందరూ కోరుతున్న పాట శివ చిత్రం నుంచి.

గుంటూరు కారం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి జానకిరామ్, మారుతి, హైందవి, రామశర్మ, విరించి, అనఘ, మైత్రేయి, రామకృష్ణ భాస్కర్, ప్రద్యుమ్న్, శర్వాణి, గణేష్, షణ్ముఖ్, సాయికృష్ణ, శివతేజ.

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఢమరుకం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు ఇదే పాటను వినిపించమని మరికొంతమంది శ్రోతలు హైదరాబాద్ నుంచి గణేష్ కుమార్, సంధ్యారాణి, నటరాజన్, సరోజ, లక్ష్మీ, శర్వణన్, అనిత, సునీల్, ప్రవీణ్, అశోక్, ఉమా, రాజు, సురేష్, దమయంతి, హేమ, యశ్వంత్, విజయలక్ష్మి వీరందరూ కోరుతున్నారు.

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఖయామసే ఖయామత్ తక్ చిత్రం నుంచి అల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

0: మనోరంజన్ హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఏక్ దూజే కే లియే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ పౌడ్వాల్ పాడిన పాట.
1: ये क्या लिफ्ट बीच में क्यों रोक दी?
2: तुम्हारा साथ ज्यादा ज्यादा बहुत ज्यादा देर रहने के लिए.
1: ओह माय गॉड, मेरी तो हिंदी कविता की क्लास है.
2: हिंदी कविता है ना?
1: हाँ.
2: वो मैं तुमको टीच करता हूँ.
1: तुम और हिंदी कविता?
2: तुम समझता मैं हिंदी कविता नहीं जानता? मेरे जीवन साथी प्यार किए जा, जवानी दीवानी खूबसूरत जिद्दी पड़ोसन सत्यम शिवम सुंदरम बिन्हर.

మీరు విన్న ఈ పాట షోలే చిత్రం నుంచి ఆర్డి బర్మన్ పాడిన పాట. మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అప్పు చేసి పప్పుకోడు చిత్రం నుంచి ఏఎం రాజా లీలా పాడిన పాట.

మధురిమ అలనాటి మధురి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మధురిమ అలనాటి మధురి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఆత్మబలం చిత్రం నుంచి ఘంటసాల పిసిసిలా పాడిన పాట.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట మూగనవ్వు చిత్రం నుంచి ఘంటసాల పీ సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి చెరుకూరి సీతామాలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో జూనోసిస్ డే సందర్భంగా వ్యాధులు నివారణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 అభివృద్ధి కార్యక్రమాల్లో బహుజన బాంధవుడు బాబు జగజ్జీవన్ రామ్ ప్రసంగం ప్రసారమవుతుంది. 7:30 గ్లోబల్ ఫర్గివ్నెస్ డే సందర్భంగా క్షమాగుణం బలహీనులకు బలం బలవంతులకు వరం శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం.

8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం. 10:00 జూనోసిస్ డే సందర్భంగా ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం. 11:00 చిత్రగీతాలు వినవచ్చు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో వన మహోత్సవం మన భద్రత ప్రసంగం ప్రసారమవుతుంది. క్షమించాలి, వన మహోత్సవం మన బాధ్యత ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా జాతీయ సమగ్రతకు పర్యాయ పదం, శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఏ హేమలత గారి ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది.

3:30 ఏకచిత్రగానం వినవచ్చు. సాయంత్రం 4:00 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో కోళ్ల పెంపకంలో మెళుకువలు పరిచయ కార్యక్రమం, చిక్కుడు సాగులో మేలైన యాజమాన్యం, ఇంకా జానపద గేయం వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ అలనాటి మధురి గీతాలు వినవచ్చు. 10:00 గడ్డం అంజయ్య గారి చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ప్రసార వివరాలు విన్నారు. నిలయంల సమయం సరిగ్గా 11:05 దాటి 35 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 5:55 నూరు పాయింట్ 1 MHz